0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. Bangaru okkate, kani aneka roopanamalato kudinatundi okka aabharanamulu veru veruga untayi.
1: Gold is one, but jewels are many of different shapes and names.
0: Gochiramekam bahudenu varti. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కానీ గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్ బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామములను ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: లైక్ దిస్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్, వీల్ అండర్స్టాండ్ ద సేమ్ థింగ్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ యూజ్డ్.
0: విత్తనం ఒక్కటే,
1: ద సీడ్ ఈజ్ వన్,
0: కానీ స్కందం వేరు,
1: బట్ ది స్టెమ్ ఈజ్ డిఫరెంట్,
0: బ్రాంచెస్ వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్,
0: కొమ్మలు రెమ్మలు వేరు,
1: బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆర్ డిఫరెంట్,
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్,
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్,
0: కాయలు వేరు,
1: ఫ్రూట్స్,
0: పండ్లు వేరు,
1: అండ్ ఫ్రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడాను వివిధమైనటువంటి రూపనామం చేత కలిగి వివిధ రూపముల చేత వినియోగం జరుగుతుంటుండాలి.
1: దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కానీ ఒకే పదార్థమే.
1: But it's all one and the same.
0: Ekoham bhutsyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi kaaranalu manu vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటువంటి నిమిత్త కారణం.

0: For this pot which is in effect, potter is an instrument.
1: Adi karyamu. Idi nimitta karanamu.
0: And one is the effect, and this is the instrument who makes you, the molds the pot.
1: Deeniki upadana karaname matti.
0: And the basis upadana karana is the mud itself.
1: Ee kundalu pagili povachunu, mari povachunu.
0: Pots may break any time.
1: Kani matti enatiki maradu.
0: But the mud never changes.
1: Idi upadana karana.
0: That which is changeless is
1: upadana karana. Ee upadana mattini aadharam chesukoni kummari kundalu chestu vachadu.
0: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
1: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
0: Pots may break, but not the potter.
1: Kani matti veru roopamunu pondaledu.
0: Mud will not take another form.
1: Adhe vidhamugane.
0: Likewise.
1: Oka aaram untundali. Aabharanamu.
0: Here is an ornament.
1: Ee aabharanamu oka karyamu.
0: This is in effect.
1: Deeniki kamsali, deeniki nimitta karanam.
0: Goldsmith is an instrument or nimitta karana.
1: Bangaru upadana karanam.
0: Gold is the basis upadana karana.
1: Enni nagalaga dani marchinappatikini bangaru marchadaniki veelu kaadu.
0: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
1: Kanaku upadana karanam ainatundi oka bhagavantude taane oka నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
0: గాడ్ హూ ఇస్ చేంజ్లెస్ ఉపాదాన కారణ, హీ బికమ్స్ ద క్రియేటర్ ద నిమిత్త కారణ అండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్ ద ఎఫెక్ట్.
1: కానీ నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ the principle of oneness in these two, that which is the basis changeless.
1: Matti undi kummare lekapothe kundalu cheyaledu.
0: There is mud, without potter you don't get a pot.
1: Leka kummari undi matti lekapothe kundalu cheyaledu.
0: Potter cannot make a pot without the mud.
1: Ee kummari matti rendu undinappude kunda tayaravutundi.
0: Potter and the mud, both of us will help us to have a pot.
1: Kanukane ee upadana karaname idi daivattamu.
0: Therefore upadana karana, the changeless, is divinity.
1: Ee srishti yokka kartane deeniki nimitta maatramainatundi yokka shakti.
0: It is the divine power that is responsible for the creation, nimitta karana.
1: Ee dehamule kundala vantivi.
0: Bodies are the pots, the effects.
1: Ee kundalato manamu aneka vidhamainatundi karmalu aacharistu పనులను చేసుకుంటూ సుఖాన్ని ఆనందాన్ని పొందుతున్నాం.
0: విత్ దీస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీస్ వి డిశ్చార్జ్ వేరియస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: కానీ
0: బట్
1: అది క్రింద పడిపోయినప్పుడు ఇది పగిలిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్ ఇట్ బ్రేక్.
1: కాలం ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
0: యాజ్ ది ఎండ్ అప్రోచెస్ వన్ నేచురల్లీ గివ్స్ అప్ ద బాడీ.
1: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
0: దేర్ఫోర్ the main basis and the nimitta karana, the creator,
1: are useful and useless.
0: Only the parts at one side are useful and useless. One is the use, the other one is
1: disuse. Manamu sadviniyoga parichukuntunnamu durviniyoganga upayogapadutunnamu.
0: Today we are making use of this body, at times we misuse the body.
1: Ee daivattamunaku aidu perlu untunnayi.
0: Divinity has five names or attributes.
1: Modatidi paranamamu.
0: First one,
1: paranamamu.
0: Paranamamu.
1: Rendavadi vyuhanamamu.
0: Second, vyuhanamu.
1: Moodavadi.
0: Third.
1: Ee moodavadi emtante oka vidhamainatundi yokka avidyanamam anetundi roopamto pondutundi.
0: Third one is avidyanama.
1: Nalugavadi.
0: Fourth.
1: Antaratthanamam.
0: Antaratthanama.
1: Aidavadi aacharananamam.
0: Fifth one, aacharananamam.
1: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తు నందు పనిచేస్తూ ఉంటుంటాయి.
0: డివినిటీ ఆపరేట్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్.
1: పరనామం అనగా ఇది వైకుంఠం నివాసము.
0: Paranama means the Vaikuntha is the dwelling
1: place. Vaikuntham anaga kuntitam kaanatuvantidi Vaikuntham. Marpu lenatuvantidi Vaikuntham.
0: Vaikuntha means that which is changeless.
1: Akkada paranamamto untadu Parameshwarudu.
0: There God exists changeless.
1: Akkada evvaru kudanu praveshinchataku veelu kaadu.
0: No one can enter there.
1: Anaga daniki munmundu dani arthamlo vastundi.
0: You will know
1: evvaru kudanu aa kailasamlo వైకుంఠములో ప్రవేశించటకు వీలు కాదు.
0: నో వన్ క్యాన్ ఎవర్ గెట్ ఇన్ టు దట్ వైకుంఠ.
1: కానీ అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంటది.
0: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్.
1: సర్వమును తాను చూస్తూ ఉంటాడు.
0: హీ సీస్ ఎవ్రీథింగ్.
1: సర్వమును వింటూ ఉంటాడు.
0: హీ లిసన్స్ టు ఆల్.
1: సర్వమును తాను కల్పిస్తూ ఉంటాడు.
0: హీ క్రియేట్స్ ఆల్.
1: కానీ ఎవరికి కనిపించడు, ఎవరికి వినిపించడు, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
0: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్. No one can ever experience his direct manifestation.
1: Paranamamu annaru.
0: This is called paranamamu.
1: Inkoti vyuhanamamu.
0: Second is vyuhanamam.
1: Ee vyuhanamam anaga emti? Pala samudramlo pavadinchinatuntu vaadu sesha talpam paina ani deeniki artham.
0: It only means God who reclines on the ocean of milk.
1: Aithe deenni devatalu maatrame darshinchagalaru.
0: It's only deities, angels can see.
1: శక్తులు మాత్రమే దర్శించగలవు.
0: Only the power can make.
1: సామాన్య మానవుడు దీన్ని దర్శించలేరు.
0: It's not given to ordinary people.
1: అయితే ఈ దేవతల యొక్క అభిష్టములన్నిటి కూడాను ఈ వ్యూహానామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటది.
0: However, this vyuhanama aspect of the divinity fulfills all the desires of the deities.
1: మీకందరికీ సినిమాలు, డ్రామాలు, కథల్లో మీరు విని ఉంటారు.
0: You must have heard in many of the stories.
1: Hiranyakashipudu lokamulannitini badhistu vachadu.
0: Hiranyakashipu was putting everyone to harm.
1: Devatalu velli chesatalpam paina parundinatvanti okka narayanni prarthincharu.
0: Angels prayed to Narayana who was reclining.
1: Vari prarthanalu maatrame manninchi taanu tirigi ఈ లోకములకు అనేక విధమైన సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
0: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక ఈ వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
0: వ్యూహానామ మీన్స్ గాడ్ హూ కుడ్ బి సీన్.
1: విభవనామము, విభవ.
0: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
1: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించటము ఇది విభవనామము అన్నారు.
0: విభవనామ మీన్స్ ద డిసెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. యాజ్ వి నో హస్ గాట్ 10 ఇన్కార్నేషన్స్.
1: ఈ ప్రపంచముతో, ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో, ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామం.
0: Vibhavanama is the aspect of the divinity that will have a kind of association with this world.
1: Durgunamulanu, duralochanalanu, duschintalanu, dushtulanu sarayina margamlo nilipi pravesha petti satchintanlu, sadacharamlu, satpravartanlu, satchintanlu variki andinchetuvanti avataramule ee vibhavanamamu yokka perlu.
0: Vibhavanama is the divine himself who corrects all the wicked thoughts, wicked thinking, wicked feelings, so that one would develop the pious thoughts and good feelings.
1: లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
0: Therefore, all the 10 incarnations relate to this vibhavanama.
1: కేవలం భక్తులకు, భగవంతునికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
0: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
1: ఇంకా నాలుగవది.
0: The fourth one.
1: అంతరాత్మ నామము.
0: అంతరార్థ నామం.
1: అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత, అనగా చైతన్యం చేత నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
0: అంతరార్థ నామ ఇస్ ది ఆస్పెక్ట్.
1: దాని పేరే అంతరార్థం, అంతరాత్మ.
0: ది వెరీ నేమ్ ఈజ్ అంతరాత్మ, ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అది ఏ ఒక దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఇంకా అర్చన నామము.
0: అండ్ దెన్ ద ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
1: అర్చన నామం,
0: అర్చన నామం.
1: ఈ అర్చన నామం అనగా,
0: అర్చన నామ మీన్స్
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు, భజనలు, కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
0: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
0: ఆల్ దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
1: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
0: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
1: కృతయుగము యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
0: వెన్ వన్స్ వన్ లిజన్స్ టు ది గ్రేట్ మైటీ పవర్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ కృత ఏజ్ వన్ విల్ నాట్ బి ఏబుల్ టు బిలీవ్. కృతయుగంలో
1: ఉన్నటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
0: దేర్ ఇన్ దట్ కృత యుగ మ్యాన్ లివ్డ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్.
1: అంతేకాకుండా ఈ భౌతికమైనటువంటి శరీరం కూడాను ఇంత చిన్నదిగా ఉండేటువంటిది కాదు.
0: ద ఫిజికల్ బాడీ ఇస్ నాట్
1: అజానుబాహులైనటువంటి వారు.
0: ద హెఫ్టీ పర్సనాలిటీ,
1: ఒక్కొక్క చెయ్యి 6 అడుగులు ఉండేటువంటిది.
0: ఈచ్ హ్యాండ్ ఈజ్ అబౌట్ 6 feet ఇన్ ఇట్స్ లెంగ్త్.
1: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
0: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
1: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
1: కృతయుగం లోపల అష్టపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
0: ఇన్ దట్ కృత యుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
1: కేవలం అష్టపంజనమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
0: దేర్ మే నాట్ బి మజిల్స్ ఆర్ బ్లడ్ వాట్స్ ఓ ఎవర్ వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
1: ఇంకా త్రేతాయుగము,
0: నెక్స్ట్ త్రేతాయుగం.
1: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
0: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
1: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
0: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఈజ్ ఆల్సో షార్ట్.
1: దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకుడు ఉండేటువంటిది.
0: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
1: ఇంకా ద్వాపరయుగం వచ్చింది.
0: దెన్ ద్వాపర ఏజ్.
1: ఈ ద్వాపరయుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
0: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
1: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
0: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
1: భీష్ముడు నేల కూలాడు.
0: భీష్మ ఫెల్ డౌన్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్ ఆఫ్
1: హెల్. దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
0: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
1: 56 దినములంతా కూడాను ప్రాణంతో ఉంటున్నాడు.
0: హి వాస్ అలైవ్ ఫర్ 56
1: ఈ ప్రాణానికి ఏది కారణము?
0: వాట్ ఆర్ ద కాజ్ బిహైండ్?
1: ఆనాటి వల్లే ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
0: దేర్ వాస్ నో
1: రక్తమే అతని ప్రాణము.
0: దేర్ వాస్ నో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సప్లై.
1: అణువులంతా తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
0: స్టార్టెడ్ బ్లీడింగ్ ఇట్ లాస్టెడ్ ఫర్ 56 డేస్.
1: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్ దేర్ ఇస్ లైఫ్.
1: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
0: దెన్ కలి ఏజ్ స్టార్టెడ్.
1: ఈ కలియుగం లోపల
0: ఇన్ దిస్ ఏజ్
1: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
0: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
1: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగం మనకు.
0: దేర్ ఫర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
1: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాం.
0: వితౌట్ ఫుడ్
1: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
0: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాస్ ఇంపార్టెంట్.
1: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
0: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
0: ఇన్ ద్వాపర ఏజ్
1: గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
0: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేట్ విత్ గాడ్ దెన్.
1: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
1: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
0: ఇన్ కృతయుగ ధర్మముతోనే
1: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
0: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
1: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధనమూలమిదం జగత్.
0: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
1: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణమేంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని, ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
0: Why there was war between Pandavas and Kauravas? It was only the matter of sharing the money and the property.
1: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మమూలమిదం జగత్తు కాదు, ధనమూలమిదం జగత్తు కాదు, దయమూలమిదం జగత్తు.
0: Therefore in this Kali age it is not the dharma nor dhana, it is
1: dayamoolam.
0: Today there is no compassion in anyone's heart.
1: Daya ani peru undi kani aa hrudayamlo daya ledu.
0: Hrudaya, the one of compassion is there for name's sake, but there is no compassion.
1: Kanukoni ee naadu daya lekapovadam chetane anni vidhamainatundi avasthalaku guri avutunnadu manavudu.
0: Because of the absence of compassion we suffer.
1: Ee kali prarambhamunaku puramu,
0: prior to the commencement of
1: Kali, Buddha jaina matamulanta kudanu ekku pracharamlo untunna samayam lopala,
0: at that time when the Buddhism was propagated,
1: Kerala rajyam lopala,
0: in the state of Kerala,
1: Kaladi ane chinna palle lopala,
0: in a small village by name
1: Kaladi, Shivaguru Aryamba anetundi dampatulaku oka putrudu puttadu.
0: Aryamba and Shivaguru, they had a son.
1: Appudu paristhiti ee reetiga undi.
0: What was situation then?
1: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని ప్రాకులాడుతూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
1: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Because of regular warfare there is bitter hatred between people.
1: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
0: Due to this absolute hatred over there there is no unity.
1: ఈ ఐకమత్యం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
0: Due to the absence of unity,
1: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
0: Everything was violence all around, unrighteousness, restlessness.
1: ఇంతటితో పోక,
0: not only that,
1: ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదం యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
0: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద,
1: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
0: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర,
1: వేదము యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
0: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
1: Kanukane vedamul paina vishwasamu shastramul paina vishwasamu lekunda poyindi anati prajalaku.
0: So people lost faith in Veda and Shastra, sacred text.
1: Aa samayam lopala deeni uddharinchetunti varu okaru kavali.
0: There should be

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of
0: Veda, శాస్త్ర విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భవిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్స్,
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ది స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేర్ ఎస్ విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times to find the descent to the Lord.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: Jesus కూడాను,
1: Jesus
0: మొట్టమొదటి I am the messenger of God అన్నాడు.
1: Declared that I am the messenger of God.
0: దూతను అన్నాడు.
1: He said I am the messenger of God.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of messenger.
0: అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetvanti dootalu.
1: Yamadhuta
0: avadhutalu rakshincheetvanti dootalu.
1: Avadhuta protects.
0: Kalukuni I am the messenger of God annadu motta motta.
1: So Jesus declared I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated I am the son of God.
0: Anaga emti? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతుంటాది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti taraka eppudu labhyam ayipoyindo, inka tandiki aasti ledu, anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi, ade aatma okkate, sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇది విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: the same thing in Persian language.
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: They too came down as messengers.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: He came as a messenger.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: What did he say?
0: I am in the light, I am in the light, I am in the light అన్నాడు.
1: He said, I am in the light, I am in the light.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపల నేను జీవిస్తున్నాను అన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైటే నాకు బయట దారి చూపుతుంది అది.
1: Therefore is the inner light that shows you the way outside. Reflection
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల I am the light అన్నాడు.
1: He progressed in this ideology and finally declared that I am the light.
0: I am in the light. The light is in me. I am the light.
1: I am in the light, the light is in me, I am the light. ఇవన్నీ
0: ద్వైత, విశిష్ట అద్వైత, అద్వైతం కింద చేరినటువంటివి.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: శంకరుల వారు అద్వైతాన్ని జగత్తుకు చాటించాలని చెప్పిన ఉద్దేశంతో మొట్టమొదట తాను ఒక దాసుడిగా భావించుకుంటూ వచ్చారు.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: అయితే
1: however,
0: దురదృష్టవశాత్తు శంకరులు పుట్టిన తర్వాత మూడవ సంవత్సరం లోపలనే శివగురు తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర lost his father.
0: కానీ ఇక్కడ దివ్యశక్తి ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: It's quite possible to understand very clearly the secret.
0: ఒక పది దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 days prior to his death, శివగురు saw a light.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
1: You should perform ఉపనయన to your son.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: అదే, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: చాలా తొందరపాటు పడి తొరతరంలో 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు.
1: He was surprised and he hurriedly performed ఉపనయన in 3 days time.
0: గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు ఈ పిల్లవాడు.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: Father died when he was aged 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: Mother could not bear this pain, but yet has taken care of the son.
0: అప్పుడు మొట్టమొదట
1: at that time
0: ఒక గురువు దగ్గర నితి ప్రవేశపెట్టింది.
1: He has sent her son to a preceptor.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: Shankara completed learning all 4 Vedas.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 శాస్త్రములు 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: One may take 50 years. It is impossible to go through all 4 Vedas.
0: ఈ బిడ్డ చాలా స్పెషల్.
1: This is
0: super special.
1: It is does like this. Shankara is super special.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీచ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
0: చేసేటప్పటికి తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్.
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పిన ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము నా మనస్సు నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు నా యొక్క ప్రాపర్టీ కాదు నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ ఇస్ నాట్ మై వెల్త్ ఐదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్ ఇస్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్రెడీ టు గాడ్.
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హి సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: కార్యాంబ చాలా బాధపడింది.
1: అది
0: లోకంలో సహజమే.
1: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ టు కావేరి టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నా అమ్మా నాకు ఆగ్నేయి నాకు ఆగ్నేయి నాకు ఆగ్నేయి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసిటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
0: దూరం పోయిన తర్వాత ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞేయమని చెప్పని కోరాడు.
1: ద సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్ అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
0: మింగుతుండాది మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
1: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ పర్మిట్ మీ సే.
0: అప్పుడు తల్లి నాయన నువ్వు బ్రతుకుంటే అంతే చాలు నువ్వు సన్యాసమే తీసుకో నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్ నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రోకడైల్ హూ ఇస్ స్వాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఇస్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి అసెటిక్ నోబడీ ఇస్ ప్రిపేర్డ్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyas, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaramlo illu vadilaadu.
1: He left home at the age of 16.
0: కానీ తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్
0: నా అంత్య సమయంలో మాత్రము నిన్ను ఒక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: And she wanted her son to come to her when the end approaches.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
1: Those days there were no transport facilities like car or plane whatsoever.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated them.
0: అందరికి ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: Their forms are different.
0: మీకు తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: అతనే spiritual. దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: ద జ్యూస్ ఆఫ్ ది షుగర్ కేన్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఎస్ ది ఎసెన్స్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: లైక్ దిస్ హీ డిఫీటెడ్ ఆల్ స్కాలర్స్.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: బట్ మండన మిశ్ర ఫాలోడ్ ది థియరీ ఆర్ డాక్టరన్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
0: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
1: అల్టిమేట్లీ కన్విన్స్డ్ ఆల్ పండిట్ స్కాలర్స్.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
1: He convinced everybody and made them say yes to his theory.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded by the name and the form.
0: అన్నిటికీ ఆధారమేంటి మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: We should go by that primal basis, the center.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: Without the primal basis, not possible to do anything.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: Without gold, you cannot have any jewel or ornament.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: Without mud, you cannot.
0: అది మూలాధారము.
1: Without mud, you cannot have pot or a plate. That's the basis.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి లేకపోతే హిందువు అనుకోండి లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి లేక క్రిస్టియన్స్ అనుకోండి ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: You may think of any religion, Islam or Christians or
0: Jews. వేరు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one అన్నారు.
1: Names are different, God is one and the goal is one.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యూయలిజం డాక్ట్రిన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్స్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యూయలిజం.
0: ప్రయాణం చేస్తూ పండితులందరి చోతను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము. అది అద్వైత మతం.
1: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీ వన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలే తన శరీరాన్ని వదిలాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 32
0: చాలా చిన్న వయసు.
1: ఇట్ ఎ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
0: ఇంకా మున్ముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ హావ్ టు ప్రొపగేట్.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్స్.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు.
1: అండ్
0: కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశమునంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేట్రెడ్ ప్రివైలింగ్ అట్ ద టైం.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరుడు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ దిస్ దే వర్ రిటన్ బై శంకర.
0: విద్యారణ్యుల వారు కూడాను అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఈజ్ హిస్ డిసైపుల్.
0: కట్టగలిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దే వర్ నెవర్
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుంది.
1: దే కాంట్రాడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్షన్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత స్వప్రయోజనము పాటు పడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశం అన్ని కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఈజ్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాలేదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాజ్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ఈ షుగర్ కేన్ జ్యూస్ ని ఎంతకాలం పెట్టుకోవడానికి వీలవుతుంది?
1: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
0: ఇది శాశ్వతం కాదు.
1: ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
1: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
0: ఇది అమృత రసం కాదు. ఇది
1: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
0: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: సేమ్ రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లోనైనా వేసుకోండి.
1: Therefore, when sugarcane juice is just transformed into sugar, you can mix it with any.
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయగా వస్తుంది.
1: రైస్ ఫ్లోర్.
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయగా
1: వస్తుంది. వీట్ ఫ్లోర్.
0: బేడల పిండిలో వేసుకోండి తీయ. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్. ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
0: ఏంటైనా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
0: కనుకనే షుగర్ సమ్ అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టుకో.
1: దేర్ ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యువల్.
0: మూడవది ద్వైతము.
1: థర్డ్ వన్ డ్యువలిజం.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: ఇట్ ఇస్ ఫౌండెడ్ బై మధ్వాచార్య.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకులు.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య దే ఫౌండర్ ఆఫ్ ది స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ
0: పెట్టాడు.
1: మధ్వాచార్య
0: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
1: ఆల్ ది త్రీ యాక్సెప్ట్ ఓన్ వన్.
0: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే. అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్. రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
0: దేవుడా
1: ఈట్ ది షుగర్.
0: షుగర్ నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్.
0: షుగర్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: Make me so as to deserve and enjoy the sweetness of the sugar.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడిగా నాకు మార్చుతావు?
1: When do you change me,
0: transform me like that? When
1: once I offer myself to you, I can taste this sweetness
0: of God. Matram kaadu.
1: Not that form.
0: Enni vidhamaina sadhanalaina cheyandi.
1: You may follow any spiritual path.
0: Tapasana cheyandi.
1: Or penance.
0: Enni yogamulaina cheyandi.
1: Or spiritual
0: practice. Enni japamulaina cheyandi.
1: Or japa.
0: Enni dhyanamulaina cheyandi.
1: Meditation.
0: Enni granthamulaina chadavandi.
1: Go through books.
0: Kaani aa sugar tineetunte adhikaram raadu.
1: Yet you will not have authority, you are not qualified.
0: Ivanni kevalam tatkalikanga manasunu matram ariketteetuntivi.
1: It will only give you temporary satisfaction to the mind.
0: Anni sadhanalu manasu dwara jarigetunte ganaka aa manasunu bhagavantuniki arpitinchi.
1: All spiritual pursuits are followed by the mind, which has got to be offered to God.
0: Appude మధ్వాచార్యులు చెప్పాడు.
1: దెన్ మధ్వాచార్య
0: ఏ హృదయమును సగితి ఓయిసె నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ,
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ లార్డ్, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: టు వర్షిప్ యువర్ ఫీట్, వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు.
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. అంజలిటింతు అందుకోవయ్య నీవు. ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను.
1: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే, యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్, సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావంలే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
0: భగవంతుడు కూడా అంతే.
1: ఆల్సో గాడ్.
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని కనిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: Therefore God will take upon himself the form of the
0: divine. రూపమే అతి రూపమే, భగవంతుడికి భేదములు లేవు.
1: There are no differences in the divinity.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: Whatever form that the devotee wants, God manifests that way.
0: రూపధరం శాంతం సర్వనామధరం శివం.

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంత స్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసే
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపము.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్
0: అద్వైతం,
1: నాన్ డ్యువల్.
0: సత్యం
1: రుత్
0: శివం సుందరం,
1: రుత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుందని, మూడు విధంగా ఉంటుందని, కానీ మూడు ఒక్కటే. మరి
1: దో దే అపియర్ టు బి త్రీ, వన్ అండ్ సేమ్.
0: సత్యమే సుందరము,
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్,
0: ఆకర్షణ ఉంటుంది కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ బి అట్రాక్షన్ బట్ దేర్ నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఇస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
0: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
1: అరిస్టాటల్ టాట్,
0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నిటి అందు ఉన్నటువంటిది మూడే, సత్యం శివం సుందరం.
1: ఈ సైడ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ వేదాస్ అండ్ సీక్రెట్ టెక్స్ట్. Only three principles are there, truth, goodness and beauty.
0: ee plato aristotle cheptu vachesadu satyam shivam sundaram, truth, goodness and beauty.
1: The same thing is stated by plato to aristotle, truth, goodness and beauty.
0: ee moodu unte inka manavudu devudu aipothadu.
1: With these three man becomes divine.
0: ee naati manavudu తనకు మానవత్వానే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవు ఎందున్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
1: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
1: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంక దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
1: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ values, how does he know?
0: Uttikettanamma swarganiki ekkinda.
1: The one who cannot climb up the little stair, how do you expect him to be?
0: Tana manavata gunamle tanu telusukolekunda potunnadu.
1: He is not able to know the human quality.
0: Daivagunam letta telustundi.
1: How does he know the divine?
0: Kalugane motta motta manavata gunalu telusukodan prayatninchali.
1: First we should make every effort to know human values.
0: Appude daivagunamlu easyga manaku artham avutundi.
1: Then is quite possible and easy enough to
0: know. Chala sulabhanga manaku artham avutundi.
1: Everything is possible to know easily.
0: Kanuka motta motta
1: so
0: mahaneedu ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైన మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైన భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ వీల్ సటిల్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ without any anxiety or worry.
0: Bhaja Govindam.

0: Sairam, dear listeners, despite being blessed with wealth or luxury in life, we realize the importance of peace and joy in life. How can we attain this peace and joy? Bhagwan Baba lovingly explains the way with an example today. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the valedictory day of the workshop on examination reforms at the Sri Satya Sai Institute of Higher Learning in Prashantinle on the 23rd of March 1984.
1: Teachers are the embodiments of the Divine Atma.
2: మానవత్వం పూర్ణత్వం కావాలన్నా కేవలము లౌకికం నైతిక పరివర్తన ఒక్కటి మాత్రమే చాలు.
1: If man were to realize the fullness of his personality, it is not enough if he gets to know all that has to be known in terms of the worldly knowledge and skills or the values contained in the ethical code of conduct.
2: దీనికి ఆధ్యాత్మిక పరివర్తన కూడాను అత్యవసరం.
1: Alongside should come the transformation on the spiritual front too.
2: శారీర మానసిక ఆత్మ ఈ మూడింటి యొక్క చేరికనే మానవత్వం.
1: The meeting point of the body, mind and atma is spiritual.
2: కేవలం శరీరం ఒక్కటి మాత్రమే ఉండినా ఇది పశుత్వమునకు ఉనిపోతుంది.
1: If only the body were to be considered, it is akin to the existence of an animal or a beast.
2: మనస్సు మానవత్వానికి కొనిపోతుంది.
1: Mind by itself would lead you on to a human being.
2: ఆత్మ దివ్యత్వాన్ని చేరుస్తుంది.
1: Whereas ఆత్మ would take you onwards to your divine nature.
2: కనుక మనస్సు శరీరము ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము మానవత్వం.
1: So it is in a nutshell that you have where you have the meeting point of these three, the body, mind and the atma, that in its fullness is what a human nature is all about.
2: ఈ మూడు కూడాను దేనికి అది ప్రత్యేకంగా ఉండుటకు వీలు కాదు, ఉండలేవు.
1: Now any of these three cannot on its own have any existence or substance.
2: ఇది అన్యోన్యమైనటువంటి సన్నిహిత సంబంధంతో కూడి ఉంటుంటాయి ఈ మూడు.
1: These three are inseparably linked with one another.
2: అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము కలిగి ఉంటాయి.
1: These three are again such as to be inseparably linked and dependent on one another.
2: మనసే లేకుండినా దేహము ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఎందుకు కూడాను నిర్ణయం చేసుకునలేదు.
1: Without the assistance of the mind, the body on its own cannot arrive at any decision or take any course of action.
2: మనో దేహములు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆత్మతత్వము అందుకొనడానికి సంసిద్ధమై ఉంటుంది.
1: Only when you have this excellent relationship prevailing between the body and the mind will the atma be in a fit position to receive the component entity.
2: Yetavata deham manasu atma moodintu yokka sammidatame ee divyattaniki moola karanam.
1: All said and done, it transpires therefore that where you have the body, mind and the atma, only then can you realize the divine nature within you.
2: Naitika parinamam pondavaranna motta mota manavunaku ఆరోగ్యం అత్యవసరం.
1: If one has to turn a new leaf in terms of one's morals and ethics, health is of paramount importance.
2: ఈ ఆరోగ్యమే లేకుండినా నైతిక పరిణామమునకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: Without the asset of a good health, certainly you are in dire danger with regard to your own moral well-being.
2: నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
1: What you are is shown up in the way you behave.
2: సర్వ విధములు ఎందు కూడాను, సర్వరంగములు ఎందు కూడాను మనస్సును మానవుడు అరికట్టినటువంటి సమయం నందే జీవితము పూర్ణత్వం ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ కెన్ బ్రింగ్ అండర్ కంట్రోల్ ద వైల్డ్ వేగరీస్ ఆఫ్ ద మైండ్ వుడ్ హీ బీ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ ద ఫుల్నెస్ అండ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
2: తనను తాను శాసించుకోగలిగినటువంటి వ్యక్తియే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
1: One who can command to himself has also the right to command to others.
2: ఇంద్రియములను అన్ని విధములు కూడాను మనము కొంత స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే జీవితము రాణిస్తుంది.
1: Only when we can put a check on our senses can we have some satisfaction and joy out of our existence in all things.
2: ఇంద్రియములను అరికట్టునేటువంటి విధానమునకి సంస్కృతమునందు దమము అని చెప్పబడుతూ వచ్చింది.
1: This process of sense control has been called in the Sanskrit language dama.
2: దమమును సాధించినటువంటి వాడే దాంతుడు అని చెప్పవచ్చు.
1: And one who has acquired this proficiency of dama is called dantudu.
2: Dantudu anaga manasunu swadhinamunnunchukunnavadu ani artham.
1: So this dantudu is one who has been able to keep his mind under check.
2: Kanuka manamu nitya jeevithamulo chadavalanna leka aatalu aadavalanna నిద్రించవలనన్న భుజించవలనన్న అన్ని రంగములు ఎందు కూడాను ఈ దమమును అత్యవసరంగా మనం పాటించవలసి వస్తుంది.
1: బి ఇట్ స్టడీంగ్ బి ఇట్ ప్లేయింగ్ బి ఇట్ స్లీపింగ్ బి ఇట్ ఈటింగ్ ఇట్ ఈస్ దిస్ దమ దిస్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ విచ్ ఈస్ అపర్మోస్ట్.
2: క్రమమే లేకుండా జీవితము పెడమార్గం పడుతుంది.
1: అండ్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ డిసిప్లినింగ్ వన్ సెల్ఫ్ యువర్ లైఫ్ మైట్ గో అస్ట్రే.
2: నిద్రించిన మొదలు మేలుకొనున్నంత వరకు కూడాను మనం ఏ విధమైనటువంటి క్రమమును మనం ఆచరిస్తున్నామో మేలుకొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమమును మనం అనుసరించవలసి వస్తుంది.
1: Now what it is that we are obeying during this period, like from the time we go to sleep till we get up in the morning, the same thing has to be followed right from what we do. From the point of getting up till going to sleep again.
2: భుజించడానికి కూడాను ఒక క్రమం అవసరం.
1: Even for eating there is certain regimentation.
2: ఆటలు ఆడడానికి కూడాను ఒక క్రమం అవసరం.
1: So also for playing.
2: దీనికి డిసిప్లిన్ అని మనం చెప్తూ వస్తున్నాం.
1: This is what is called discipline.
2: ఏ విషయమునందు కూడాను మొదలు మేలుకొనున్నంత వరకు కూడాను మనం ఏ విధమైనటువంటి క్రమమును మనం ఆచరిస్తున్నామో మేలుకొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమం

0: అటువంటి యొక్క నైతిక పరిణామము మనం అందుకోలేము.
1: Without this element of discipline in whatever you do or say, it cannot reach the end product.
0: జీవితము ఒక సత్యమనియు,
1: వన్స్ లైఫ్ ఈజ్ ట్రూత్,
0: దీనికి ఒక లక్ష్యం ఉన్నదనియు మనం గుర్తించాలి.
1: We should understand that this in turn has a goal.
0: ఈ లక్ష్యమును మనం విసర్జించినప్పుడు మనలో ఒక విధమైనటువంటి అలజడ చేకూరుతుంది.
1: వన్స్ వీ లూజ్ సైట్ ఆఫ్ దిస్ గోల్, దేర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ ఎజిటేషన్ విత్ ఇన్ అస్.
0: కనుక దీనికి కూడా ఒక క్రమం ఉండాలి.
1: సో ఫర్ దిస్ ఆల్సో దేర్ షుడ్ బి ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్.
0: నియమమును పూనినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం ప్రకటితమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూఆర్ బౌండ్ బై అ సర్టెన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్ కెన్ యూ రియలైజ్ వాట్ యూర్ ఆల్ అబౌట్.
0: కనుక మొట్టమొదట మనము క్రమమును వదలకుండా ఆచరించాలి. సో
1: ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ట్రై టు ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ దిస్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ఈ క్రమమునందు అనేక విధములైనటువంటి క్రమములు ఉంటున్నాయి.
1: నౌ దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డిసిప్లిన్.
0: అయితే ఈ క్రమము ఒక దివ్యత్వమునకు మార్గరూపకంగా మనము చేకూర్చుకోవాలి.
1: But whatever be its different shades and colors, we should look upon discipline as the one which is going to take us on to a goal proper.
0: ఒకానొక సమయంలో గ్రీక్ దేశము లోపల మనం క్రమమును విసర్జించి నడచడం చేత పశుపక్షి మృగాదులు ఎందు కూడాను తమ తమ ఫలితములకు విరుద్ధంగా ఏర్పడినటువంటి దీన్ని సుప్రీంకోర్టు వారు నిర్ణయం చేశారు.
1: It so happens that this is a page from the history of the Greeks. That the Supreme Court of the land decided that because the birds, the animals and the beasts were going against the dictates of what a discipline has been laid for them, they were in for disaster.
0: Greek deshamlo oka raitu undetuvanti vadu.
1: Now in this land of the Greeks there was a farmer.
0: Atanu nityamu tana govulu dwara paalunu pitiki market lo ammetuvanti vadu.
1: Now every day it was for him to milk his cows and sell the milk in the market.
0: కానీ గవర్నమెంట్ నియమించినటువంటి యొక్క దీనికి విరుద్ధంగా ఉండేటువంటివి ఆ పాలు.
1: బట్ దెన్ ద మిల్క్ ద క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ వాస్ సచ్ యాస్ టు గో అగైన్స్ట్ వాట్ వాస్ ఆర్డైన్డ్ బై ద గవర్నమెంట్.
0: ఇది గవర్నమెంట్ ఒక కోర్టు లోపల ఈ విషయాన్ని కొంతవరకు విచారణ చేయాలని కోరారు.
1: నౌ ద గవర్నమెంట్ డిసైడెడ్ టు ఎన్క్వైర్ ఇంటూ దిస్ ఇన్ ది కోర్ట్.
0: అప్పుడు జడ్జి తన పాలను పరీక్షించి ఈ పాలు సరి అయినటువంటివి కాదనియో దీని ఏదో కల్తీ జరుగుతున్నదనియో వారు నిర్ణయించి అతనికి శిక్ష విధించారు.
1: Then the judge in the court decided that this milk was not up to the mark, that it was being adulterated, and the person concerned should be punished.
0: అప్పుడు ఈ రైతు అనేక విధములుగా కూడాను వాదించాడు. నేను ఎట్టి కల్తీ కూడాను జరగటం లేదు, ఇది పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివి, కేవలం డైరెక్ట్ గా ఈ కౌ నుంచి తీసినటువంటి పాలు, ఇందులో ఎట్టి దోషమో లేదని వాదించాడు.
1: Then the farmer started arguing that you can't find fault with this milk, it's pure as you can obtain purity itself. And he said you cannot find fault with the milk that I'm selling.
0: ఈ రైతు వాదించేటువంటి వాదనను కొంతవరకు విని జడ్జి ఇది ఏదో కొంతవరకు కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని తాను దీనిని నిర్ణయం చేశాడు.
1: Now on the strength of the arguments being put forward by the farmer, the judge decided that there should be some substance in what the farmer was pleading for, and so he wanted to take some more time to decide the case.
0: ఈ రైతు పాలు తెచ్చేటువంటి విధానాన్ని దిన్నం కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: Then he started observing the way in which this farmer was getting the milk to the market.
0: ఒక దినము తెల్లవారుజామున 4 గంటలకే పితికేటువంటి వాడు.
1: It so happened that one day he would milk the cows at 4 in the morning.
0: ఒక దినము 6 గంటలకు పితికేటువంటి వాడు.
1: At other times he used to milk at 6 in the morning.
0: తనకు నిద్ర రాకుండా 3 గంటలకే పితికేటువంటి వాడు.
1: And if he was not getting sleep he would start milking at 3 in the morning.
0: ఈ విధంగా ఒక క్రమము లేకుండా ఈ పాలను పితకడం చేత గోవునందు కూడాను ఈ పాలు మార్పు చెందుతూ వచ్చింది.
1: So in this way there was no regularity about the time of milking, and as a result the cow itself was undergoing lots of changes.
0: కనుక పవిత్రమైనటువంటి యొక్క గో చీరము కూడాను మార్పు చెందుటకు కారణమైనటువంటి క్రమము తప్పటమే దీనికి మూల కారణమని నిర్ణయం చేశారు.
1: సో వాట్స్ డిసైడెడ్ దేర్ఫోర్ ఇస్ దట్ బికాజ్ దేర్ ఇస్ నో రెగ్యులారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ యాస్ ప్యూర్ థింగ్ యాజ్ ఎ కౌస్ మిల్క్, దిస్ మిల్క్ ఈస్ నాట్ కమింగ్ అప్ టు ది స్టాండర్డ్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధానము లోపల క్రమాన్ని కూడాను మనం పాటించాలి.
1: సో ఈవెన్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్

0: responsibilities or duties, one should follow a sense of discipline.
1: అధ్యాపకుడు ఏ విధమైనటువంటి తన కర్తవ్యాన్ని తన క్రమమును ఆచరించాలి అనేటువంటి విధి విధానాన్ని కూడాను గుర్తించాలి.
0: A teacher should understand in what way he or she should discharge his responsibilities.
1: కేవలం క్లాసు లోపల పిల్లలకు పాఠాలు చెప్పడమే నా కర్తవ్యమని భావించరాదు.
0: We should not feel that merely taking classes to the students in the class is my duty.
1: ఏ విధమైనటువంటి మార్గములో బోధించిన పిల్లలకు హృదయానికి హత్తుకుంటుంది.
0: How would the students respond in such a way as to be imprinted in their hearts?
1: చక్కగా అర్థం చేసుకోగలరు.
0: How would they be able to understand it well?
1: దీనిని ఆచరించడానికి తగినటువంటి మార్గం ఏమిటి?
0: How can I achieve this goal?
1: కనుక ఈ విషయాలంతా కూడా చక్కగా తాను విచారించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి.
0: So questioning thus, one should try and finding ways and means, and one should try to discharge one's responsibilities.
1: Time to time. మనం క్లాసుకు ఏ టైంకు ఎప్పుడు పోవాలి అనేటువంటిది ఆ టైంకు కరెక్ట్ గా మనం అక్కడ క్లాసులో ప్రవేశించాలి.
0: One should be extremely punctual to the classes that he has to take. Right on the dot, you should be in the classroom.
1: మనము ఈ 45 నిమిషములు కూడాను ఈ క్లాసులో మనం వాళ్ళకి టీచ్ చేయాలని ఏ విధంగా కూడాను కాలంను వ్యర్థం చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ పై ఆ నిర్ణయమైనటువంటి కాలాన్ని వినియోగించాలి.
0: అండ్ యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ ద 45 మినిట్స్ ఆర్ సో అలాటెడ్ టు యువర్ పీరియడ్ అండ్ వితౌట్ వేస్టింగ్ ఎ మూమెంట్ దస్ మేక్ ద ఫుల్లెస్ట్ యూస్ ఆఫ్ ద టైం.
1: అదే విధంగానే పాఠములు చెప్పడంతో పాటు మనము ఆహారం భుజించడం కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి.
0: In the same way as you discharge your responsibilities as a teacher in terms of your obligations, so also in terms of your eating, follow a regimentation.
1: ఈ దేహమునకు అవసరమైనటువంటి విశ్రాంతిని కూడాను క్రమాన్ని అనుసరించాలి.
0: So also the body needs certain rest, and this again is bound to your discipline.
1: మనం ఆటలాడుకోవటం కూడాను ఈ క్రమానికి తగినటువంటి రీతిగా మనం ఆటలాడుకోవాలి.
0: So also when you play, you should play in tune with what you're expected to be doing.
1: కారణం ఏమిటనగా క్రమాన్ని మనం ఉల్లంఘించటం చేత మన యొక్క ఆరోగ్యం కూడాను దెబ్బతింటుంది.
0: Once you transgress the domain of discipline, then your health itself will be in jeopardy.
1: కనుకనే మనము ఉన్నత ఆదర్శాలను కూడాను క్రమంలో ఉంచుకోవాలి.
0: సో ఆల్సో యువర్ ఐడియల్స్ దట్ యు హావ్ సెట్ బిఫోర్ ఫర్ యువర్ సెల్ఫ్ షుడ్ ఆల్సో బి ఇన్ ట్యూన్ విత్ ద సర్టెన్
1: ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థులకు ఉన్నత ఆశయములు అత్యవసరం.
0: సో ఐదర్ ఫర్ స్టూడెంట్స్ ఆర్ ఫర్ టీచర్స్ హావింగ్ ఎ సెట్ ఆఫ్ ఐడియల్స్ ఈజ్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
1: నిత్య జీవితం లోపల అన్ని రంగములు యందు కూడాను ఉన్నత ఆదర్శాన్ని కూడాను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ అవర్ ఓన్ డే టు డే ఎగ్జిస్టెన్స్ ఎ సెట్ ఆఫ్ ఐడియల్స్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ అండ్ వీ షుడ్ ఫాలో దెమ్.
1: మీకు చాలా తెలిసినటువంటి విషయమే డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు.
0: యు సర్టెన్లీ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ డార్విన్ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఇతను ప్రపంచంలో కూడాను ఒక ప్రధానమైనటువంటి శాస్త్రజ్ఞుడని పేరు పొందినవాడు.
0: Now he was and he is an internationally acclaimed scientist.
1: ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది.
0: Now he made a beginning as a humble person.
1: అయితే ఇతని జీవిత ప్రారంభం నుంచి తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఒక క్రమాన్ని తాను అనుసరిస్తూ వచ్చాడు.
0: Now right from the moment he started getting to know things, he was following a certain discipline.
1: ఇతను సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: He came from an ordinary family.
1: కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందుకోవాలని అమితమైనటువంటి అభిలాష కలిగినటువంటి వాడు.
0: But he had this intensive desire within him that he should follow an ideal life.
1: ఇతనికి ఒక గురువు పైన ఒక లక్ష్యం కుదిరింది.
0: Now he set his sight on a certain group.
1: Henslow aneetvanti oka guru paina itaniki vishwasam kudirindi.
0: He had implicit faith on this group called the Henslow group.
1: Atanu chaala aadarshavantamainatvanti vaadu.
0: Now this man by himself was an extreme a model person.
1: Nirantaram kudanu atani aashayalanu atani yokka pravartananu taanu gurtinchukuntu nadicheetvanti vaadu.
0: Now this Darwin would look upon this Henslow as his ideal and would try to follow in his footsteps.
1: Kramakramina ee vidhamainatundi aadarshanni kontha tanaku paatinchetappudiki prapanchamulo oka Henslow aneetundi vaani tejasanta idaniki vachi cheripoyindi.
0: Now when this process was going on thus, a day came wherein all the glory and all the magnificence of this Henslow was one with this person.
1: ఇది హెన్స్లో యొక్క ప్రతిబింబంగా కూడాను నిరూపిస్తూ వచ్చారు జనులు.
0: And then people started saying, this is the image of this Henslow.
1: అదే విధముగానే భారతదేశంలో వాల్మీకి.
0: In the same manner, you have in the country of Bharat, Valmiki.
1: నిరంతరము రామచింతన చేయుచు, రామతత్వాన్ని చింతించటం చేత అతనిలో రామాయణం రాయగలిగారు. రామ తేజస్సును ఆ వాల్మీకి అనుభవింపగలిగాడు.
0: Valmiki was one who would continuously chant the name of Rama, sing the glory of Rama, so much so that a day came when the effulgence of Rama and all the glory of Rama became one with Valmiki himself.
1: Manam oka jaabu raayavalanna mottamodate vishayalanu manalo chitrinchukuntam. ఏమి రాయాలి, ఏమి చెయ్యాలి, ఎట్ల రాయాలి అనేటువంటి విషయాన్ని మనలో సృష్టించుకుని తదుపరి దీనిని కాగితంలో చేస్తున్నాం.
0: Now before you venture out to write a letter, you would sort of plan out what you wish to write, how you wish to go about writing it, and the contents proper. You have a plan of action before you start writing the letter.
1: ఒక ఇల్లును మనం కట్టవలనన్నా ఎక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డైనింగ్ హాల్ పెట్టాలి, ఎక్కడ కిచెన్ రూమ్ పెట్టాలి అనే మొట్టమొదట మన హృదయంలో దీనిని నిర్మించుకుని తదుపరి ఒక కాగితంలో మనం చిత్రిస్తున్నాం.
0: సో ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గో అబౌట్ బిల్డింగ్ ఎ హౌస్ యూ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో వేర్ షుడ్ యూ హ్యావ్ ద డ్రాయింగ్ రూమ్ వేర్ షుడ్ బి ద కిచెన్ యూ మస్ట్ హ్యావ్ ద ప్లాన్ అండ్ ద లేఅవుట్ ఆఫ్ ద బిల్డింగ్ బిఫోర్
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే మొట్టమొదట మనలో ఒక ఆదర్శాన్ని తీసుకుంటున్నాం. ఈ ఆదర్శాన్ని బాహ్య రూపంలో మనం అనుభవిస్తున్నాం, ఆచరింపచేస్తున్నాం.
0: What this means is that within yourself you have an ideal set of surroundings, a fixed image, and you are trying to give a concrete shape to what you have felt thus within.
1: కనుక బహిర్ముఖమైనటువంటి ఈ జగత్తులో మనం చేసేటువంటి చిరిక్రియలు కాని అనుభవించేటువంటి ఆనందములు కాని లేక దీనికి ఆచరించేటువంటి యొక్క ప్రవర్తనలు కాని అన్ని కూడాను మన అంతర్ముఖంలో ఉండినటువంటి యొక్క ఆదర్శాలని మనం అనుభవిస్తున్నాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ ఇస్ మానిఫెస్టెడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ లార్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద జాయ్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్షన్స్ దట్ యు ట్రై టు డు ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యు ఆర్ విదిన్ యువర్ సెల్ఫ్.
1: మన మంచి కాని చెడ్డ కాని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉండేటువంటి దాని యొక్క రిఫ్లెక్షనే తప్ప అన్యము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి మార్పులను కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should try and understand this sacred truth that whatever we are is nothing but a reflection of the inner being, and in tune with this we should try and strive to do that which is good and noble.
1: Appude తగినటువంటి యొక్క క్రమమును మనము ఆచరించిన వారం అవుతాం.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ సర్టన్ సెట్ ఆఫ్ ఎ గోల్ లైక్ దిస్ యూ కుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ వెంచర్.
1: ఈ క్రమాన్ని మనం అనుసరించడం చేత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడాను మనం అందుకొని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడాను మనం అనుభవించవచ్చు.
0: వన్స్ యూఆర్ టైట్ టు ఎ సర్టన్ రెగ్యులారిటీ, ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్, యూ వుడ్ ఆల్సో బి ఏబుల్ టు సెక్యూర్ హ్యాపీనెస్ ఇన్ ఇట్స్ టోటాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ వేరియస్ అదర్ డైమెన్షన్స్.
1: ఈ ఆరోగ్యమునకు ఆంగ్ల భాషలో హెల్త్ అని చెప్తుంటారు.
0: నౌ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దిస్ హెల్త్ కనోట్స్ ఎ సర్టన్ వెల్బీయింగ్.
1: అనేటువంటిది హెలిగ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
0: దిస్ వర్డ్ హెల్త్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ దిస్ హెలిడ్ ఫ్రమ్ ఎ వర్డ్ హెలిడ్.
1: హెలిగ్ అంటే ఏమిటంటే పూర్ణమైనటువంటిది అని ఒక అర్థము.
0: దిస్ వర్డ్ హెలిడ్ హ్యాస్ ఆల్సో ఎ మీనింగ్ టోటాలిటీ ఫుల్నెస్.
1: పవిత్రమైనటువంటిది అని మరొక అర్థము.
0: ఇట్ ఆల్సో హ్యాస్ అనదర్ మీనింగ్ of being sacred.
1: ఈ పూర్ణం అంటే ఏమిటి దీని అర్థం?
0: What is this fullness or totality?
1: అనగా మన దేహంలో ఉండినటువంటి యొక్క ప్రతి అంగము కూడాను మరొక అంగమును ఆశ్రయించే ఉంటుండాలి.
0: Now every organ in the body is dependent on every other organ.
1: ప్రతి నరము కూడాను ఇంకొక నరమును ఆశ్రయించే ఉంటుండాలి.
0: ఎవ్రీ నర్వ్ ఇన్ టర్న్ ఇస్ డిపెండెంట్ ఆన్ అనదర్ నర్వ్.
1: దేహంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సెల్ కూడాను ఇంకొక సెల్ ను ఆశ్రయించే ఉంటుంది.
0: ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ ఇస్ లైక్ వైజ్ డిపెండెంట్ ఆన్ ఎవ్రీ అదర్ సెల్.
1: కనుక ఇందులో అన్ని కూడాను పవిత్రంగా ఉండినప్పుడే పరిపూర్ణము అనేటువంటిది ఏర్పడుతుంది.
0: సో ఇన్ దిస్ వే వెన్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఇన్ ద బాడీ ఇస్ సేక్రెడ్ అండ్ ఫుల్, that is what connotes the totality of fullness.
1: అనగా శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితము పరిపూర్ణమై పవిత్రమై ఉండాలి.
0: What this means in turn is that the body, mind and atma should be sacred and should be in their fullness.
1: ఎప్పుడు ఈ పవిత్రము లేకుండా పోతుందో అప్పుడే కొన్ని విధమైనటువంటి మార్పులు మనలో ప్రారంభమవుతాయి.
0: When you don't have this fullness of the sacredness within you, then you tend to undergo changes.
1: కనుకనే మొట్టమొదట దేహమునకు ఆత్మకు మధ్య ఉండేటువంటి మనస్సు రెండింటినీ చేకూర్చేటువంటి మైత్రి మిత్రుడు అని చేర్పడుతూ వచ్చింది.
0: Now within these three entities, the body, mind and the atma, mind as it is between these two extremes is one which builds the bridge of friendship between body on the one hand and atma on the other.
1: మనకు స్నేహం కలగవలనన్నా ఉత్తమ స్నేహితుడు చిక్కవలనన్నా మనం బయట ప్రపంచంలో మనం వెతకనక్కరలేదు.
0: Now if you really want to go about making friends with a great person, you don't have to go outside of
1: అధ్యాపకులకు విద్యార్థులకు నూతన పవిత్రమైనటువంటి యొక్క ఒక పుస్తకము గొప్ప మిత్రుడు.
0: లైక్ ద ఫ్రెండ్ విచ్ బైండ్స్ ఆర్ హూ బైండ్స్ ద స్టూడెంట్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ద టీచర్ ఇస్ ద బుక్.
1: ఆధ్యాత్మిక మార్గమునందు జీవితాన్ని అంకితం గావించినటువంటి వారికి ఉత్తమ మనసు ఉత్తమ మిత్రుడు.
0: In the same manner, one who has given his life for the spiritual pursuit of his existence, certainly his own mind is a great friend.
1: దైవత్వాన్ని చింతించటం చేత మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ పరిణామం ఏమిటి అని కూడా విచారించిన నిరంతరము మనము దైవత్వాన్ని చింతించటం చేత దైవము యొక్క పూర్ణ తేజస్సు మన యందు కూడా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
0: If you ask a question, what's the purpose of thinking of God all the while, then the answer is that in a course of time, the effulgence and splendor of God will be with you and you will become one with that.
1: మనలో ఎట్టి మార్పులు ఎట్టి భావములు కొన్ని కలుగుతుంటాయో అట్టి భావములను పురస్కరించుకొని మన ముఖము మారుతూ ఉంటాయి.
0: Now whatever thoughts we are turning over within our mind, whatever ideas we have been having, are very much reflected in the facial countenance that we exhibit to the outside world.
1: ఒక వ్యక్తి మనసులో ఏదైనా బాధ అతన్ని బాధించుచుండే సమయంలో మిత్రుని దగ్గరికి పోయినప్పుడు ఏమిటయ్యా ఈనాడేమో చాలా విచారంగా ఉన్నావే అని విచారంగా కనిపిస్తున్నావే అని కూడా ప్రశ్నిస్తాడు. కారణం ఏమిటి, తన ఎందున్నటువంటి విచారణ చెప్పకపోయినప్పటికీ ఆ విచారం అనేటువంటిది ముఖములో తేజస్సు రూపంలో ఆవిర్భవిస్తుంది.
0: A person who's sad and grief stricken, he's accosted by a second person, and without the first one uttering a word, the second one keeps asking, why you're so sad, whatever is happening to you. Now the first one has not said anything, but his face is an index to his own feelings within himself.
1: Ade vidhamugane manavuni manasu yandu oka aanandakaramainatundi vishayanni chintinchuchemesamlo tana yokka mukha vachchesu kudanu aanandamto chindulu edurukutu untadi.
0: In the same manner, one who's extremely happy and joyous, that happiness of his is reflected in the facial expression, a benign one, a joyful one that he exhibits to the world.
1: కనుక మొట్టమొదట మనసు యొక్క పరివర్తన మానవునికి ప్రధానమైనటువంటిది.
0: So the first and foremost transformation as far as man is concerned is that of the mind.
1: మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేసే సమయం లోపల,
0: when the Mughal emperors were ruling the land,
1: ఔరంగజేబు విషయం మీకు అందరికీ తెలుసును.
0: You certainly have heard about Aurangzeb among these.
1: Shah Jahan Aurangzeb yokka tandri.
0: Shah Jahan was the father of Aurangzeb.
1: Aurangzeb lopala oka durgunamu oka durbuddhi prarambhamaindi.
0: Now in Aurangzeb was born a bad thought, a bad idea.
1: Enta kalamaina tandri rajyam elutunte nenu ippudu rajyam elali aneetuvanti oka durbuddhi atallo prarambhamai kramakramena తండ్రిని ఓడించి తరమగొట్టి ఆ రాజ్యమును తాను ఏలాలని ఒక దుస్సంకల్పం ఏర్పడింది.
0: If my father were to go on reigning and ruling seemingly in an endless way, when will I ever ascend to the throne? He wanted to conquer, he wanted to kill, behead his father.
1: అక్రమ అనాచారాన్ని కూడాను ఏ మాత్రము చింతించక ప్రవేశపెట్టాడు.
0: Now he did not really give room. He didn't want to think about the pros and cons of whatever he is contemplating to do, and he set about his task.
1: కట్టకడపటికి దుర్మార్గులను మిత్రుగా చేసుకొని తండ్రిని ఓడించి చెరసాలలో పెట్టాడు.
0: In the end he made friends with the evil ones, defeated his father and imprisoned him.
1: ఔరంగజేబుకు కారనేషన్ జరిగింది.
0: And Aurangzeb was duly coronated.
1: ఆ సందర్భం లోపల తన మిత్రులందరినీ కూడాను కూర్చు చేసుకొని వారిలో కొంత సంభాషణలు ప్రారంభించారు. ఇప్పుడు తండ్రిని ఏ విధంగా మనము పూర్తి అనగా జీవితం నుంచి తనను వేరు చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది.
0: Now at the time of the coronation, he got his friends around him and started discussing ways and means, how can I now remove my father totally from this world.
1: కొంతమంది మిత్రులు తక్షణమే అతని శిరశ్ఛేదనం చేయాలి అన్నారు.
0: Now there are those in this group of his who said, you must behead your father immediately.
1: ఈ విషయం తండ్రికి తెలిసింది షాజహాన్కు.
0: షాజహాన్ got to know about this.
1: చాలా సంతోషించాడు. కుమారుని చేత అపజయం పొంది కుమారుని చేత రాజ్యభ్రష్టుడై ఈ యొక్క చెరసాలలో జీవితం గడిపేదానికంటే శిరచ్ఛేదం చేసుకోవటం చాలా మంచిది అన్నాడు అనుకున్నాడు.
0: Shahjahan felt very happy. He said, I have been defeated by my son, I have lost my kingdom to him, and rather than suffer like this, I would rather die.
1: ఇటువంటి యొక్క పనిష్మెంట్ కు నేను ఎదురు చూస్తున్నానని వార్త పంపించాడు షాజహాన్.
0: షాజహాన్ sent word to Aurangzeb that I am awaiting this sort of a punishment now.
1: అప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు, ఈ విషయంలో కూడాను తండ్రికి తృప్తి పరిచినట్టు అవుతుంది. చీ, ఈ మార్గంలో కూడాను తండ్రికి తృప్తి పరచకూడదు అని ఆ మార్గాన్ని వేరుగా మార్చుకున్నాడు.
0: And then this evil and wicked one that Aurangzeb was said, if I were now to fall in tune with my father's wishes, I'll be satisfying a wish of his. Rather, I would not do this. I would do something else.
1: యావ జీవితం కూడాను చెరసాలలో పెట్టి ఒక తెలివితేటలు లేనటువంటి ఒక మూర్ఖుణ్ణి అతనికి ఒక స్నేహితునిగా అందించాలి అని నిర్ణయం చేసుకున్నాడు.
0: He in turn decided that I would rather have my father imprisoned for the rest of his life. And what's more, for his companion, he had a foolish one to be living with his father.
1: అతనికి ఈ జడ్జిమెంట్ నిర్ణయం చేసి ఒక ఖురాను గ్రంథము, మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి స్నేహము చేసి చెరసాలలో పెట్టాడు.
0: So having pronounced his judgment about what's the father going to do, he had a copy of the Quran and he had a foolish person to go, and he said these two will be friends for my father for the rest of his life.
1: అప్పుడు షాజహాన్ సంతోషించాడు. ఈ యొక్క ఏకాంత వాసము లోపల, ప్రశాంతమైనటువంటి ఈ జైలు లోపల ఖురాన్ ను పఠించి నాకు ప్రియమిత్రుడైనటువంటి ఒక మిత్రునితో నా జీవితం గడిపినటువంటి ఇది ఎంత అదృష్టవంతమైనటువంటిది, ఇది కేవలం అల్లా యొక్క గ్రేస్ అని అనుకున్నాడు.
0: Shahjahan felt delighted at this. Here I am in total solitude. I can live at peace with myself in the jail. And here is a good friend of mine. And what's more, I have a Quran to go through. These all Allah's grace.
1: తెల్లవారి లేచడం, ఖురాన్ ను చదవటం, మిత్రునికి అనేక విధములుగా దానిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం ప్రారంభించాడు.
0: So what he would do now is start reading from the Quran right from the morning and then impart the contents of the Quran to his friend, and he would spend his time thus in a sacred way.
1: Aite ee snehithudu yemi marpu kalagatam ledhu, enta pavithramaina vishayalu cheppina tana mukham lopala ee vidhamainatundi marpulu kanipinchatam ledhu. Idi chuchadu, chee chee chee chee, ilanti murkudainatundi mitrunu naaku labhinchatamu ee janmamlo chesukunna paapam anukunnadu.
0: This process would continue. Shahjahan reading out from the Quran and explaining the contents to this foolish friend. But he would realize that come what may, nothing was being registered on the face of this friend of his because he was foolish to the extreme. Then he started bewailing his own fate. What's the point in trying to teach something to a foolish one like this?
1: అప్పుడు ఈ దృష్టిని అంతర్ముఖం చేసుకుంటూ ప్రయత్నం చేశాడు.
0: Maybe it is a result of some past sin that I have committed in life before. Then he started looking inwards within himself.
1: మొదటి మిత్రుడు నాకు శాంతి.
0: My friend, the first slot is shanti or peace, he said.
1: Rendo mitrudu naaku sakhyamu anaga ade oka prema.
0: Second of my friends is prema or love.
1: Moodo mitrudu naaku vatsalyamu.
0: The third of my friends is affection.
1: Naalugo mitrudu naaku anuragamu.
0: An intense liking. Endearment, that's my fourth friend.
1: Aido mitrudu naaku maduramu.
0: And the fifth of my friends is melody.
1: Ee aidu mitrulu kuda cheri naaku edo oka vidhamainatundi oka antaratmanu kontha varaku melkolpadaniki prayatnistaru.
0: So these friends of mine will certainly in some way or the other try to come to life what's my inner nature.
1: నాకు ఈ ఐదింటి కంటే కూడా ప్రధానమైన మిత్రుడు మరొకడు ఉంటున్నాడు.
0: As again these five friends of mine, I have one more who's on a higher pedestal.
1: అతని నా మనసు.
0: And that friend of mine is my mind.
1: మనస్సును మైత్రిగా చేసుకున్నప్పుడు సర్వస్వం కూడాను అతనికి వశం అవుతుంది.
0: If I make friends with my mind, then everything is mine.
1: అప్పుడే నేను దాంతుడవుతాను.
0: Only then will he become a Danta.
1: Dantude kaadu Vedantudavutanu.
0: Not merely that, he'll become a Vedanta.
1: Vedantamulo nenu prashantini pondutanu.
0: And in this Vedanta, I'll secure absolute peace.
1: Ee vidhanga nirnayam chesukoni Quran lopala manasunu akitam chesi aa Quran anta tana hrudayam lopala jeeninchukunnadu.
0: Having decided on this course of action, he started reading up the Quran in sincerity. And he started assimilating all the
1: ఇదే విధముగానే మానవత్వం లోపల ఏ యొక్క విషయమును మనం చూస్తామో, ఏది ఉన్నతమైనటువంటి ఆదర్శమని మనం విశ్వసిస్తామో దానిలో మనం జీర్ణించుకోవాలి.
0: In the same manner,
1: జీర్ణమైపోవాలి.
0: Whatever we have conviction about, whatever we have intense faith about, that we should try to assimilate and make one with our own existence.
1: మనకి ఇప్పుడు ఉడుకవుతున్నది.
0: Now for instance, we are experiencing heat.
1: మన చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుండాలి.
0: And we have a fan in our hands.
1: ఈ విసనకరను మన వైపును త్రిప్పి ఆడించుకుంటే చక్కని గాలి మనకు లభిస్తుంది.
0: Now this we should turn towards ourselves and swing it. Then we have this cooling effect.
1: ఈ విసనకరను బయట వైపును త్రిప్పి ఆడిస్తే మనకు గాలి ఏమీ రాదు.
0: Turn the same fan to the outside world and swing it. You won't get any benefit out of it.
1: గాలి అన్ని వైపులా ఉంటుండాలి, సర్వత్రా ఉంటుండాలి.
0: యు టాక్ అబౌట్ దిస్ బ్రీజ్ ఆఫ్ ఎయిర్ ఆర్ విండ్, ఇట్స్ ఆల్ అరౌండ్, ఇట్స్ ఆల్ పర్మనెంట్.
1: సర్వత్రా ఉండేటువంటి గాలిని ఒక వైపున మనం మరల్చి దానిని ఆడించినప్పుడే ఆ గాలి మనకు అనుభూతిలోకి వస్తుంది.
0: సో దిస్ ఎయిర్ ఆర్ విండ్ విచ్ ఇస్ ఆల్ అరౌండ్, ఓన్లీ ఇట్ హస్ టు బి టర్న్ టువర్డ్స్ యువర్ సైడ్ సో దట్ యు కెన్ రియలైజ్.
1: మనం ఈ విసనకరను ఆడించినా ఆడించకపోయినా గాలి ఉంది, గాలి విసనకరలో లేదు.
0: Whether you are swinging this fan or not, wind or air is very much around. This air is not to be found in the fan.
1: అదే విధముగానే మన మనస్సు అనేటువంటిది ఒక విసనకర్ర వంటిది.
0: In the same manner, our mind is like this fan.
1: మన శాంతి సంతోషాలు అనుభవించవలనన్నా కేవలము ప్రకృతికి సంబంధమైనటువంటి యొక్క బయట వైపున దీన్ని మరల్చినప్పుడు మనము నిజమైనటువంటి శాంతి సంతోషాలను అనుభవించలేము.
0: When you want to experience peace and happiness, there's no point in turning the mind to the outside world.
1: దీనిని అంతర్ముఖం గావించుకుని తన వైపును మరల్చి ఈ మనస్సును కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ గాలి మనకు సూటిగా తగులుతుంది.
0: టర్న్ ద మైండ్ ఇన్ వర్డ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ సెక్రెడ్ అండ్ ఎన్నోబ్లింగ్ వేస్ సో దట్ యూ కెన్ సెక్యూర్ దిస్ పీస్ అండ్ జాయ్.
1: కనుకనే మనము ప్రతి విషయమునందు కూడాను ఒక క్రమాన్ని మనము ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ ఆఫ్ అవర్ లైఫ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
1: ఇప్పుడు విద్యార్థులు ఉంటున్నారు, విద్యార్థుల యొక్క విషయం లోపల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి?
0: Now here are these students. Now in terms of the students' careers in their lives, how do we conduct ourselves?
1: ఈ విద్యార్థుల దగ్గర మనం ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనను మనము విద్యార్థులుగా ఉండినటువంటి సమయంలో ఏ విధంగా ఉండినాము, అది రైట్ ఆర్ రాంగ్ గా మనం ఏ విధమైన ప్రవర్తన, దానిని మనం కొంతవరకు చింతించాలి.
0: Now in order to show what we should be or how we should be in the presence of the students, we should first of all throw ourselves back to our own student days and start asking what we were doing.
1: అధ్యాపకుడుగా కావటం చేత విద్యార్థులను ధిక్కరించటము లేక శాసించటము వారిని పనిష్మెంట్ చేయటము మనం చేస్తున్నాము. అయితే మనం విద్యార్థులుగా ఉండినప్పుడు మన అధ్యాపకుడు మనపైన ఈ విధంగా ప్రవర్తించినప్పుడు మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినాము అనేటువంటి దాన్ని మొట్టమొదట నిర్ణయం చేసుకోవాలి.
0: Recall your student days and see what you were, what the situations were. Now today, because you are a teacher, you want to punish the students. You want to say this or that in terms of their own behavior. Before you do it, you first of all throw yourself back to your student days. See how you would have reacted as a student if your teacher would have said this or that.
1: మన అధ్యాపకుడు మనల్ని పనిష్మెంట్ చేసినప్పుడు మనం ఈ అధ్యాపకుడిపై ఏ విధమైనటువంటి మనసు మార్పు చేసుకున్నాం?
0: Now when the teacher was giving us a punishment in those days, what was our own reaction towards that? You must ask that question.
1: కాను ఈనాడు కూడాను మనం ఆట్టి పనిష్మెంట్ ని ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడి మనసు కూడాను మనవలే మార్పు చెందవచ్చును.
0: So in the same manner, if today you want to give a certain punishment to your student is likely to react in the same way.
1: కనుక విషయం నందు కూడాను self కొనుకు ఎంక్వైరీ చేయాలి.
0: So in every little thing again, you must proceed on this process of self inquiry.
1: ఈ సెల్ఫ్ ఇన్క్వైరీ లోపలి మనకు సరి అయినటువంటి అర్థం మనకు చిక్కుతుంది.
0: ఇన్ దిస్ సెల్ఫ్ ఇన్క్వైరీ యూ హ్యావ్ ద ట్రూ మీనింగ్ కంటెయిన్డ్.
1: ఈ సెల్ఫ్ ఇన్క్వైరీ మనం చేయకుండా మన స్థానాన్ని మాత్రమే ప్రధాన లక్ష్యంలో చేర్చుకుని ఆ చిన్న పిల్లవాడి యొక్క స్థానాన్ని మనము కేవలం మనకంటే ఒక కింద స్థాయిగా మనం భావించుకోవటం చేతనే ఈ విధమైనటువంటి ఉడుకుదుడుకులకు కొంచెం గురి అవుతున్నాము.
0: Without the assistance of the self inquiry, we are trying to look at the position that we are enjoying today, and in a blind way we go about trying to deal with the students.
1: Mahavakyam lopala tat tvam asi ani mahavakyam undi.
0: Now one of the four mahavakyas is this tat tvam asi.
1: Tat anaga adi, tvam anaga nenu.
0: Tat means that, tvam means I.
1: Aithe deenini upanishattulu em vidhi cheppindi? Upanishat. Upa means samipam.
0: Now what does the Upanishad say? Upa means nearness.
1: Ni means krinda.
0: Ni means below.
1: Shat anaga kurcho.
0: Shat means sit.
1: Anaga daggara samipamulo neevu krinda kurcho ani deeni oka artham.
0: So what this means is at a close quarter sit below.
1: Yavariki daggara?
0: Near to whom?
1: Guruku daggara.
0: Near the guru.
1: Aithe guruku equal ga kurcholla kaadu krinda kurcho annadu.
0: Do you sit ఆన్ ద సేమ్ ఫుటింగ్, ఆన్ ద సేమ్ పెడస్టల్.
1: దీని అంతరార్థం ఏమిటి? వినయ విధేయతలు ప్రకటించు అని. అక్కడ
0: సిట్ బిలో ద గురు. వాట్ దిస్ మీన్స్ ఇస్ లెట్ దేర్ బి ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఫ్రమ్ యువర్ సైడ్.
1: అక్కడ నుంచి నీవు క్వశ్చన్ ప్రారంభించు.
0: ఫ్రమ్ దట్ స్టేజ్ యు ఆస్క్ ఎ క్వశ్చన్.
1: తమ్ నుంచి క్వశ్చన్ రావాలి, తత్ నుంచి ఆన్సర్ పోవాలి.
0: ద క్వశ్చన్ షుడ్ ఎమినేట్ ఫ్రమ్ త్వమ్, ఆన్సర్ షుడ్ కమ్ ఫ్రమ్ తత్.
1: ఈ తత్ తొమ్ము రెండింటికి మధ్యలో అసి ఉంటుండాలి.
0: బిట్వీన్ దిస్ తత్ అండ్ త్వమ్ ఇన్ బిట్వీన్ యు హావ్ అసి.
1: అనగా ఈ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సర్, ఆన్సర్ కు తగినటువంటి యొక్క ఆనందము, ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుండాలి.
0: There is a link now between the answer and the question and the joy thereof and the question and the answer.
1: ఇది ఉపనిషత్ యొక్క నిజమైనటువంటి అంతరార్థం.
0: This is the inner significance of this Upanishad.
1: దైవత్వానికి సమీపమైనటువంటి యొక్క నిజతత్వాన్ని బోధించేటువంటిది.
0: This Upanishad gives you a lesson with regard to how to reach God, close on to him.
1: సమీపత్వాన్ని బోధించేటువంటి యొక్క తత్వమే ఉపనిషత్.
0: The essence of Upanishad is to give you the gist as to how you can reach God.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: That is, God is everywhere.
1: ఇలాంటి సమీపత్వాన్ని ఉపనిషత్ బోధించినప్పుడు మనం క్వశ్చన్ ఎక్కడ నుంచి వేయాలి, ఆన్సర్ ఎక్కడ నుంచి రావాలి.
0: Upanishad will tell you how to reach, how to go closer to God. Now the question is, where should the question come from? Where should the answer emanate from?
1: మనము క్వశ్చన్ వేసేటువంటి విధానంలో కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి.
0: In the way in which you ask a question also, it is bound to a certain code.
1: కొన్ని బయట ప్రపంచంలో జరిగేటువంటి వాతావరణాన్ని పురస్కరించుకొని అనేక మంది అధ్యాపకులు కళాశాలలకు వచ్చి కొంత ఉపన్యాసాలు ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటారు. అది సహజం.
0: Now this is a normal practice in the world around us, that in terms of some colleges and universities, here are certain lessons and ask some questions from these lessons.
1: దీనిని ఆధారం చేసుకుని అనేక మంది ఏదో కొన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ ప్రారంభిస్తారు.
0: So in tune with this requirement, people start asking questions at some point.
1: నిన్నటి దినము మన ప్రొఫెసర్ నటరాజ్ కూడాను అదే మార్గాన్ని అనుసరించాడు.
0: Yesterday also, Professor Natarajan was following this procedure.
1: మన అధ్యాపకులు కూడాను బయట జరిగేటువంటి యొక్క వాతావరణాన్ని వీరు కూడాను అనుసరించారు.
0: Our teachers also followed what generally happens in the world outside.
1: అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
0: At this point, we should ponder over closely at one issue.
1: ఇది మన ఇన్స్టిట్యూట్ కు సరి అయిందా కాదా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: The question that we should ask now is this in tune with what's prevailing in our institute?
1: మీరు నిజంగా విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క పెద్దను చేరి మనము క్వశ్చన్స్ వేసి దాని సరి అయినటువంటి ఆన్సర్స్ మనం తీసుకోవటంలో వారికి తృప్తి, మనకు తృప్తి అవుతుంది.
0: If you really want to elicit an answer to a genuine question of yours, then you should meet him individually. There's nothing wrong in it, and the person concerned also will feel extremely satisfied. అట్లా
1: మనము ప్రశ్నలు వేయటం చేత మనలో దాగినటువంటి మూడు విధములైనటువంటి బలహీనతను మనం ప్రకటించిన వారం అవుతాం.
0: Now rather than do this, supposing you ask a question, you are only letting three weaknesses of yours manifest themselves.
1: మొదటి బలహీనత ఏమిటంటే క్వశ్చన్ వేయటం లోపల.
0: The first weakness in this process of asking a question is,
1: ఏమి తెలియని వాడు క్వశ్చన్ వేస్తాడు.
0: One who does not know anything asks a question.
1: అనగా దాని ఆన్సర్ తెలియనప్పుడే క్వశ్చన్ వేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
0: That is, when he does not know the answer for that, he seeks the answer by way of asking a question.
1: ఇది మొదటి బలహీనత. తనకి ఏమీ తెలియదు అనేటువంటి ఒక బలహీనతను తాను ప్రకటన చేసుకున్నాడు.
0: సో ఇన్ దిస్ వే హీ ఎగ్జిబిట్స్ హిస్ ఇగ్నోరెన్స్ దట్ హీ డజంట్ నో ఎనీథింగ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ క్వశ్చన్.
1: రెండవది ఏమిటంటే నాకు అన్ని తెలుసును అనేటువంటిది పది మందికి తెలియాల అనేటువంటి ఉద్దేశంతో మరొక క్వశ్చన్ వేస్తాడు.
0: Now the second aspect is, I know everything, you want the world to know about it, so you ask a question.
1: ఇట్టి అహంకారం కూడాను ఒక బలహీనతే.
0: Now this sense of ego is also a case of weakness.
1: మూడవ బలహీనత ఏమిటంటే నేను వేసిన క్వశ్చన్ కి ఇతను సరైనటువంటి జవాబు చెప్తాడా లేదా అని అతన్ని ఒక విధమైనటువంటి యొక్క ఉల్లంఘన చేసేటువంటి విధానంలో క్వశ్చన్ వేయడానికి ప్రయత్నిస్తాం.
0: The third dimension to this is, by asking a question thus, will the person concerned answer me properly or not? You want to test the knowledge of the other person.
1: ఎదుటి వ్యక్తిని కొంత నిరుత్సాహపరచడం కూడాను అది ఒక బలహీనతే.
0: So this idea of trying to disarm the person concerned is also a case of weakness.
1: కనుక క్వశ్చన్ వేయటం అనేటువంటిది మన బలహీనతలను మనం బయట పెట్టుకునేటువంటి వారం అవుతున్నామే కానీ నిజంగా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకున్న వారం కాదు.
0: సో దిస్ ఐడియా ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ బ్రింగింగ్ టు ద ఫోర్ యువర్ ఓన్ ఫండమెంటల్ వీక్నెసెస్. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దాట్.
1: కనుక ఇలాంటి కొన్ని భావాలు కూడాను మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి.
0: సో ఆ టీచర్స్ షుడ్ ఆస్పైర్ టు అండర్స్టాండ్ what's contained in a process like this.
1: ఇప్పుడు ముఖ్యంగా మానవత్వం పూర్ణత్వం కావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు.
0: Now, if one has to realize the fullness of one's existence in terms of realizing one's divinity,
1: కేవలం గ్రంథ పరిచయం వల్ల అంతకంటే కాదు.
0: Not merely your morals are going to help you, not merely your scholarship is going to help you.
1: మనం ప్రాక్టికల్ లోపల దాన్ని ప్రవేశపెట్టాలి.
0: What you have learnt and imbibed should be shown in practice.
1: ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి ఏ బిసిడి అని పెడుతున్నాం మనం. దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి ఏం చేయాలి అనేటువంటిది మనకు కొంతవరకు డౌట్ కలగవచ్చు.
0: Now, for instance, we want to have this grade system ABCD for assessing our students' performance.
1: అయితే న్యాయంగా విచారణ చేస్తే ఈ డౌట్ కూడా ఏ మాత్రం అవకాశాలు లేవు.
0: We also assail by a doubt. How do we give the marking? Actually speaking,
1: ఈ క్వశ్చన్కు పలాని ఆన్సర్ అనేటువంటిది తెలిసినటువంటి అధ్యాపకుడికి డౌటే ఉండదు ఎంత మార్క్స్ వెయ్యాలని.
0: Actually speaking, you should have no doubt with regard to how you should go about marking, because a teacher who knows the answer proper will never have a doubt as to how many marks.
1: Janaku sariyainatundi answer telinatundi adhyapakudiki enni marks veyla em cheyalani doubt puttundi.
0: Only that teacher who does not know the answer himself will have this doubt, how many marks do I give for this question.
1: Ee answer correct ga telisinte ఇది సరిగా ఉంది ముక్కాలు రైట్ దీనికి ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు.
0: Now this answer is 75% correct. So whatever marks you have set apart for the question,
1: విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయం ఏమో కరెక్ట్ గా ఉండొచ్చును విధానం మార్పుగా ఉండవచ్చు.
0: You would give 75% of the marks. Or rather, if you say the contents are okay, but the way in which it has been answered is different, well, naturally you
1: have to విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కానీ విధానాన్ని మనం చూడకూడదు.
0: In that case, we should look only to the contents, not the way in which it has been presented to you.
1: అయితే ఒక్కొక్క సమయం లోపల ప్రాబ్లమ్ కరెక్ట్ గా వచ్చి ఉంటుంది కానీ కొన్ని స్టెప్స్ కొంచెం మార్పులుగా ఉంటుంటాయి.
0: Or for instance, a problem. The answer may have been obtained correctly, but the steps could be differing a little.
1: కనుక ఈ ఆన్సర్ ను లక్ష్యంలో పెట్టుకుని స్టెప్స్ పైన కొన్ని కొన్ని మార్క్స్ కొన్ని మేనేజ్ చేయడంలో అవకాశం ఉంటుంటాయి.
0: సో ఇన్ దట్ కేస్ సచ్ ఎ సిచువేషన్ టేక్ ఎ లుక్ ఎట్ ద ఆన్సర్ అండ్ ఇన్ ట్యూన్ విత్ ద స్టెప్స్ దట్ హావ్ బీన్ గివెన్ యు కుడ్ మోడిఫై యువర్ అసెస్మెంట్.
1: అయితే ఇప్పుడు మన విధానంలో ఎట్లా ఉండేటంటే ఏ అనేటువంటి దాంట్లోపల 40 వచ్చినా 70 వచ్చినా ఒకటిగానే ఉంటుండాలి.
0: నౌ ఎట్ దిస్ పాయింట్ the present system that we have here is whether you get 40 or 70 the assessment is the same.
1: ఎట్లంటే మ్యాథమెటిక్స్ లో 90% రావటం ఈజీ.
0: నౌ హౌ యు మైట్ ఆస్క్ నౌ ఇన్ ఎ సబ్జెక్ట్ లైక్ మ్యాథమెటిక్స్ ఇట్స్ ఈజీ టు గెట్ 90%.
1: కానీ హిస్టరీ ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో ఈ 90% రావటం చాలా కష్టం.
0: బట్ ఇన్ ఎ సబ్జెక్ట్ లైక్ హిస్టరీ గెటింగ్ 90% ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్.
1: ఒక 50-45 మార్క్స్ వచ్చినాయంటే చాలా గొప్ప.
0: ఇఫ్ యు గెట్ 50 or 45% ఇట్స్ ఎ కమెండబుల్ అచీవ్మెంట్.
1: కాబట్టి ఒక సబ్జెక్ట్ కు 45 మార్క్స్ వస్తే వాడు ఫస్ట్ క్లాస్ ఏలో వచ్చేస్తాడు ఇంకోటి 90 వచ్చినా కూడా వాడు ఏలో వస్తున్నాడు.
0: So here you have one who gets 45% is A, one who gets 90% is A.
1: అయితే ఈ విధానాన్ని కొంతవరకును అధ్యాపకులే కొన్ని రకమైనటువంటి సమజాయిషి తీసుకోవాలి.
0: So in matters such as these, the teachers themselves should discuss and find ways and means of finding a solution.
1: ఈ విధమైనటువంటి యొక్క మన మార్పుల వల్ల పిల్లలలో కొంత కన్ఫ్యూజన్ కూడా బయలుదేరుతుంది. బలహీనమైనటువంటి పిల్లలకు కన్ఫ్యూజన్ కాదు ఫ్యూజో పోతుంది.
0: Now, in those students who are inherently weak, it's not merely confusion, but they also lose their fuse.
1: ఇది పిల్లల్లోనే కాదు అధ్యాపకుల్లో కూడా అట్లా జరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్స్ నాట్ మెర్లీ కన్ఫైన్ టు ది స్టూడెంట్స్, ఆల్సో ది టీచర్స్ ఆర్ సబ్జెక్ట్ టు దిస్.
1: అయితే ఇది కొంతకాలం ఈ విధమైనటువంటి మార్పులతో కొంచెం అటు ఇటు కొంచెం ఊగుతుంది కానీ క్రమక్రమేణా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది మనకు సులభమైన మార్గాన్ని అందిస్తుంది.
0: Of course, in the initial stages, such discrepancies are bound to occur. It takes some time before a degree of stability is obtained or achieved.
1: మన విధానము చాలా నూతనమైనటువంటి విధానంగా ఉంటుంది.
0: Now, our system is extremely new and innovative.
1: అయితే ఇది చాలా ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతిగా ఉంటుంది.
0: It is not merely innovative, but also a laudable one and a very high sounding one.
1: ఇది కేవలం ఒక డిగ్రీ తీసుకొని పోయేటువంటి ఒక ఉద్దేశంతో మనం చేయలేదు. డిగ్రీతో పాటు తన జీవిత పూర్ణత్వాన్ని కూడా అందించేటువంటి ఉద్దేశంతో కూర్చున్నది.
0: The end product of our system is not merely a degree. It's also a case of understanding one's own fullness of existence and a sense of purpose in this life.
1: జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఈ యొక్క విద్యను ఇమిడ్చుతుంటూ వచ్చాము.
0: Our system of education is such as to understand the intrigues and intricacies of one's own existence.
1: ఇది నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, రాజకీయ అన్ని రంగముల యందుకును ఇది సమత్వమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది.
0: There is this equal mindedness of purpose in terms of appreciating one's life not merely on the ethical or the moral or the spiritual or the economic or the political or the scientific, but it's a totality of all these put together.
1: కారణం ఏమిటంటే అవేర్నెస్ ఇస్ లైఫ్. అన్నింటి యందుకును వీడు ఉత్తీర్ణుడు కావాలి.
0: Because the idea is awareness is life and a person should be successful in all the fields of
1: endeavor.
0: He should get to know all possible things touching his life.
1: ఏ కొంత విషయం తెలియకపోయినప్పటికీ ఇందులో తనకు కొన్ని విధమైనటువంటి యొక్క అనుమానాలు ప్రారంభిస్తాయి.
0: Now if he is not knowing a thing fully, he is bound to have doubts.
1: మన పద్ధతి పైన ఒక విధమైన విశ్వాసం బలపరచుకోవాలి.
0: But then against this, you should have implicit faith and conviction in this system that we are pursuing.
1: తెలుగులో కూడా చెప్తారు, నమ్ము జీవించు అంటారు.
0: There is a saying in Telugu, first have belief and faith, then you get it digested.
1: నమ్మకమే లేకపోతే ఆత్మవిశ్వాసం మనకు కుదరదు.
0: Without this element of belief, you can't have a conviction of purpose.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు కొన్ని విధమంటే అనుమానగ్రస్తుడు అవుతాడు.
0: Once you do not have this fullness of conviction from your side, you'll have doubts surely.
1: అనుమానగ్రస్తునికు శాంతి ఉండదు.
0: One who is assailed by doubts, he can't have peace.
1: శాంతి లేని వానికి సుఖం లభించదు.
0: And without peace you can't enjoy happiness.
1: కనుక ఈ సుఖం అనేటువంటిది కేవలము ఒక నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది.
0: So this happiness or comfort is based upon this faith or belief in the first place.
1: మొట్టమొదట మనం ప్రతి విషయాన్ని కూడా మనం విశ్వసించాలి.
0: So first and foremost thing is you must have this implicit faith in everything.
1: కొంతమంది మనం భావిస్తుంటాము, మాకు అనుభవం వచ్చిన తర్వాత విశ్వసిస్తాము, అంతకుపూర్వం ఎట్లా మనం విశ్వసించేది అంటారు.
0: Now there are those who say it's only when we experience something we can build up some faith or belief. How is it possible?
1: నీవు ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది, కానీ ఆచరించక మునిపే అనుభవం ఎట్లా వస్తుంది?
0: Now the answer to this question is only when you start experiencing, putting into practice, will you be able to have a faith there.
1: నాకు ఏదైనా కూడా అనుభవం ఏర్పడిన తర్వాత నేను విశ్వసిస్తాను అనుకునేటువంటి విషయం ఎట్లా ఉందంటే, ఈత వచ్చిన తర్వాత నేను నీళ్లలో దుమ్ముకుతాను అన్నట్టుగా ఉంటుండాలి.
0: I start believing only when I have experience is like this. It's like saying that only when I have mastered the art of swimming will I get into this water.
1: స్విమ్మింగ్ రావాలంటే నీళ్లలో ముందు దుమ్కాలి కదా.
0: Now if you want to go to get to know this swimming, you must first get into the water.
1: నీవు వాటర్ లో నీళ్లలోనే దుమ్కక నీకు ఈత రావాలంటే ఎట్లా వస్తుంది?
0: Now you are not prepared to plunge into this water and you want to get this swimming. How is it possible?
1: ఇసుకలో ఈత నేర్చుకోవడానికి వీలు కాదు.
0: You cannot learn swimming in sand.
1: కనుక మనం మొట్టమొదట విశ్వాసంతో అందులో దుమ్కాలి, తదుపరి దానికి అనుభవం మనం తెచ్చుకోవాలి.
0: So have this faith and conviction of purpose, plunge into this water to master this swimming.
1: కనుక కాన్ఫిడెన్స్ ఒక విషయం పైన కానీ, ఒక విద్యార్థి పైన కానీ, ఏ ఒక కార్యం పైన కానీ ఒక విశ్వాసంతో మనం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: సో ఇట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్స్ దట్స్ ఆఫ్ అబ్సల్యూట్ నెసెసిటీ, ఐదర్ ఇన్ ఎ థింగ్ ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఇన్ ఎ థింగ్ దట్ యు వాంట్ టు డూ యువర్ సెల్ఫ్.
1: తనను తాను విశ్వసించలేనటువంటి మానవుడు దేనిని విశ్వసించలేడు.
0: వన్ హూ కాన్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ కెనాట్ ట్రస్ట్ ఎనీథింగ్ ఎల్స్.
1: కనుక మొట్టమొదట తనను విశ్వసించాలి.
0: సో హ్యావ్ దిస్ ఫెయిత్ ఆర్ ట్రస్ట్ విత్ ఇన్ యోర్సెల్ఫ్.
1: దానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రధానము అని.
0: దిస్ ఇస్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కెన్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం.
0: వన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
0: అండ్ వన్స్ యూ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ యూ సర్టన్లీ హ్యావ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: పునాదే లేకుండా గోడలు కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ద బేస్ అండ్ సపోర్ట్ యూ కాంట్ బిల్డ్ వాల్స్.
1: గోడలే లేకుండా రూఫ్ వేయడానికి సాధ్యం కాదు.
0: అండ్ వితౌట్ ద వాల్స్ యూ కాంట్ హ్యావ్ ద సీలింగ్.
1: రూఫే లేకపోతే మనం నివసించడానికి వీలు కాదు.
0: వితౌట్ ద సీలింగ్ యూ కాంట్ లివ్ అండర్ దట్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఫౌండేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లైక్ ఎ ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లైక్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లైక్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ యువర్ లైఫ్.
1: కనుక మన లైఫ్ అనేటువంటి దీంట్లో ఇవన్నీ ఒకదానికోటి చేరినటువంటివి కానీ ఒకదానికోటి భిన్నమైనటువంటివి కాదు.
0: సో హియర్ యూ రియలైజ్ దట్ ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ యువర్స్ ఆల్ దీస్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు వన్ అదర్, దే డు నాట్ కాంట్రడిక్ట్ వన్ అనదర్.
1: అన్నింటి యందు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇది కామన్ గా ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ దిస్ కామన్ డినామినేటర్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుక మనం టీచ్ చేసేటువంటి విషయం లోపల కూడాను ఆ విద్యార్థిలో కూడాను ఒక సెల్ఫ్ ను మనం రియలైజ్ చేయాలి.
0: So even when you want to teach something, try to equate your student with yourself.
1: Endukati our self self anetundi sarvatra untundadi.
0: Because this element of self is present everywhere.
1: Ade okati I anukuntam manam.
0: Sometimes we look upon this as I.
1: I anetundi ekkada undi ante naalone undi ani kaadu andari yandu untundadi.
0: Where do you find this I? Not merely in yourself, you find this I in every being.
1: Ikkada nenu enchukoni evari kasturi aniko prashna vesthe athana I antadu.
0: Now we stand here and ask the question, who's Kasturi? He stands up and says, I am.
1: Yavar Safai ante I antadu.
0: Who's Safai? And then he stands up and says, I am Safai.
1: Yavar Mahajan ante atana I antadu.
0: Who's Mahajan? And he replies, I.
1: Yavar Hemalata ante ivu nenu I antundi.
0: Who's Hemalata? And she stands up and says, I.
1: Kasturi, Safai, Mahajanu, Hemalata roopanamamulu veru veru ainappudiki jawabu I, I, I. Andari endunu I anavachu. I is everywhere.
0: So here Kasturi, Safai, Mahajan and Hemlata are different in names and forms, but there is this common answer emanating from each I.
1: ఈ ఏకాక్షర I ని మనం గుర్తించాలంటే త్రిగుణాక్షరమైనటువంటి I ని మనం కొంతవరకు లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: If you want to realize this monosyllable I, you must try to understand the I of these three gunas.
1: EYEI ఒకటి ఉంది మరి.
0: There is this I, EYE.
1: ఈ ఈవై ఐ అనేటువంటిది శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటిది.
0: దిస్ ఈవై ఈస్ దాట్ కంటైన్ విత్ ఇన్ బాడీ మైండ్ అండ్
1: ఏకాక్షర ఐ అనేటువంటి దానికి మనస్సు దేహము ఆత్మ ఏమాత్రము లేదు. ఈ అన్నిటికీ అతీతమై అమనస్కయమై ఉంటుండాలి.
0: అండ్ దిస్ మోనోసిలబుల్ ఐ ఈస్ బియాండ్ దీస్ త్రీ కాంపోనెంట్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ అట్రిబ్యూట్స్. ఇట్స్ వన్ అండ్ ద ఓన్లీ వన్.
1: కనుక మనం కొన్ని రకములైనటువంటి యొక్క విధానాన్ని ఆధ్యాత్మికలో విచారణ చేస్తే ఐ అనేటువంటి యొక్క స్థానం నుంచి ఉయ్ అనేటువంటి ప్రదేశమునకు ప్రయాణం చేయటమే.
0: Now when you ask this question deeply, you will understand that this journey of life is nothing but going from this idea of I to the idea of we.
1: వెస్ట్ నుండి సమష్టికి ప్రయాణమే.
0: Like you are going from this individual entity to a collective existence.
1: Swam nunchi soham ku prayaname.
0: Like going from swam to soham.
1: Idi okka vidhanga mana vicharana chesthe I and you anetundi dani pettukunte I and you are one ani manam antam.
0: Now it's like this. If you say I and you, your answer will be I and you are one.
1: One. Idi poorthiga vicharana chesthe I and you are one idi correct kaadu.
0: Now when you go deeper into this, I and you are not one.
1: I and you are we.
0: The answer should be, I and you are we.
1: Manu one kavalante em ayipola, we and we are one ayipothundi.
0: Now when you want to become this one, we and we should become one.
1: నీలోన నేనున్నా నాలోన నీవున్నావు ఇది we అయిపోయింది. We and we are one. ఎక్కడ పోయినా ఒక్కటే అయిపోతుంది అది.
0: I am in you, you are in me, we and we are one. Wherever you go, it is this collective we
1: anaga
0: that you find.
1: Self anetundi akkada undi ikkada untundadi.
0: What this means again is, self is there, self is here.
1: Aithe yedi self issue ani pettukunte, selflessness self is real self annaru.
0: What is real self? Selflessness self is real self.
1: Self anetundi nenu anetundi oka selfish ga untundadi.
0: Now when you talk about this I, it is self, selfish.
1: ఈ దేహాన్ని మనసును ఆధారం చేసుకుని నేను అని అంటున్నాము.
0: Now you are basing your conclusions on this body.
1: ఈ శరీర మనసును ఆధారం చేసుకోకుండా ఉండేటువంటి సెల్ఫ్ అది రియల్ సెల్ఫ్ అని.
0: Now that self which is not based on this body and mind of yours is a real self.
1: ఇది క్రమక్రమేణ కొన్ని విధమైనటువంటి ఆచరణ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: Now this understanding will come to you only by realizing in practice what you feel.
1: కనుక మనం చెప్పేటువంటి విధానం లోపల కూడాను పరిపూర్ణత్వాన్ని మనం కొంతవరకు అనుభవించి లేక అనుభవించడానికైనా ప్రయత్నం చేసి పిల్లలకు కొంచెం బోధించడానికి పూనుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వి విష్ టు టీచ్ ద స్టూడెంట్స్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ ఇట్ ఆర్ సెల్స్ త్రూ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ అట్లీస్ట్ ఎండెవర్ టు రియలైజ్ ఇట్ దాస్ ఓన్లీ దెన్ ఎంబార్క్ ఆన్
1: నిజమైన ఆరోగ్యం అనేటువంటిది దేహంతో కూడినది మాత్రమే కాదు.
0: Now, what is real health is not that confined to the body as such.
1: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూడాను కేవలం లౌకికతో కూడినటువంటిది కాదు.
0: Now, is this moral or ethical behavior of yours containing the restricted to the worldly behavior?
1: ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి ప్రాణ సంబంధితమైనటువంటి యొక్క ప్రాణోపాధిగా ఉండేటువంటివి.
0: All these are internally linked up to the very essence of your life, the spark of life.
1: ఈ లైఫ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ కంటెయిన్ దిస్ లైఫ్.
1: లైఫ్ అంటే ఏమిటి, ఒక జీవితం అంటున్నాం.
0: వాట్ ఈస్ లైఫ్, మియర్లీ లివింగ్, యు వుడ్ సే.
1: ఈ లైఫ్ లోపల ఎన్నో విధమైనటువంటి ఉడుదురుకులు వస్తున్నాయి.
0: అండ్ యూఆర్ అప్ అగెయిన్స్ట్ మెనీ ఆబ్స్టికల్స్.
1: నిజమైన లైఫ్ ఆత్మతో కూడినటువంటిదే నిజమైన లైఫ్.
0: బికాజ్ ది ట్రూ లైఫ్ ఈస్ దట్ where you have only the atma as the core.
1: ఈ మన శరీరమును విభాగం చేసినప్పుడు కలిగినటువంటి యొక్క స్వరూపమే నిజమైన లైఫ్.
0: True life is that which can put aside mind and body.
1: ఇది పూర్ణ నిద్రావస్థ లోపల మన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: Now only in a deep sleep state can you realize what you really are.
1: స్వప్నములోనైనా కూడా కొన్ని విధమైనటువంటి సూక్ష్మ అనుభూతులు మనము వెంటాడుతుంటాయి.
0: Now even in your dream state possibly there are those subtle experiences that you experience.
1: కాని సుషుప్తియందు ఈ సూక్ష్మాకారములు కూడా మనకు గోచరించవు.
0: But in your deep sleep state even these subtleties of
1: your
0: experience are absent.
1: అక్కడ కూడా మనం అనుభవించేటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క ఐ ఉంటుండాలి.
0: Now even in that deep sleep state there is this I which brings about the totality of existence.
1: ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు.
0: Here is a small example.
1: కన్నులు గట్టిగా మూసుకొని నీవు ఏం చూస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి ఉంటుండాలి అని జవాబు వస్తుంది.
0: You have closed your eyes fully and you asked a question, what is that you are seeing? Your answer will be, I'm not seeing anything. I'm seeing darkness, darkness all around.
1: అయితే ఈ డార్క్నెస్ ని చూచేవాడు ఎవరు?
0: Now
1: చూడండి ఇది డార్క్ అని ఎట్లా చెప్తున్నావు?
0: Now who's seeing this darkness without you seeing it? How are you saying it is dark?
1: కనుక అక్కడ డార్క్ ను కూడా చూచేవాడు ఒకడు ఉండటం వల్ల ఏమి కనిపించడం లేదు, ఒక చీకటి. ఆ చీకటి ఎట్లా కనిపిస్తుండాలి, ఎవరు చూస్తున్నారు?
0: సో దేర్ ఇస్ సమ్మన్ హూ సీయింగ్ దిస్ డార్క్నెస్. సో యూఆర్ సీయింగ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనిథింగ్, ఐఎమ్ సీయింగ్ దిస్ డార్క్నెస్.
1: కేవలం డార్క్నెస్ అంటే అన్నిటికీ సాక్ష్యభూతమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: సో హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ అన్ ఏ విట్నెస్ హూ సీయింగ్ ఇట్ ఇస్ డార్క్నెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్ ను చక్కగా జగత్తునకు చాటే నిమిత్తమై ఒకనొక సమయంలో బాలకృష్ణుడు యశోద దగ్గర కూడాను ఒక చిలుపు చేష్ట చేస్తూ ఈ సత్యాన్ని చాటుతూ వచ్చాడు.
0: నౌ బై వే ఆఫ్ ట్రైయింగ్ టు టెల్ వాట్ లెసన్స్ ఆర్ కంటెయిన్ ఇన్ సచ్ ఇలస్ట్రేషన్స్, దేర్ వాస్ దిస్ చైల్డ్ కృష్ణ హూ వన్స్ అపాన్ ఎ టైమ్ వాస్ ప్లేయింగ్ ప్రాంక్స్, మిస్యూస్ ప్రాంక్స్ విత్ మదర్ యశోద.
1: సాయంకాలం 5 గంటలు కావచ్చింది.
0: Now it was evening time and 5 in the evening.
1: అమ్మ ఆకలి ఆకలి పాలివవే పాలివవే అని వచ్చాడు.
0: Mother, mother, I am hungry. Please do give me milk.
1: తల్లి చెప్పింది వేళగాని వేళలో ఇవ్వకూడదు, రాత్రికి ఇస్తాను అన్నది.
0: Mother said at all times, odd times, milk should not be given. I'll give you at night.
1: రాత్రి అంటే ఏమిటమ్మా అర్థము అన్నాడు.
0: He asked, what do you mean by night, mother?
1: చీకటి అయిన తర్వాత ఏమీ కనిపించిన సమయంలో అది రాత్రి అంటారు అన్నది.
0: When it is darkness all around, when you're not able to see anything, that is called night.
1: కన్ను గట్టి మూసుకున్నాడు, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి అయింది, ఇవ్వవే పాలు ఇవ్వవే అన్నది.
0: Promptly he closed his eyes and said, oh mother, it is all darkness, I am not able to see anything, please, it's night time, give me milk.
1: Anaga kannulu moosukunnanta maatram raatri avutunda, ide cheekati yokka chihnamga bhavistu vachadu.
0: Now merely by closing your eyes can you say it is night? It is just a case of darkness all around.
1: Amma cheekati aneetundi jagattulo ledu.
0: Mother, there is nothing like darkness in the world.
1: Cheekatilo velthuru undi.
0: In darkness you have light.
1: వెలుతురులో చీకటి ఉంది.
0: In light you have darkness.
1: ఒకటి మనకు గోచరించే సమయంలో రెండోది మనకు గోచరించదు.
0: When we are able to see one, you are not able to see the other.
1: ఒకటికి ఒకటి అభావమై ఉంటుంటాది.
0: One and the other are inextricably linked up with one another.
1: ఇవి రెండు కూడాను భిన్నమైనటువంటి యొక్క సమయములే కాని ఇవి రెండు ఒక్కటేను అన్నాడు.
0: These two are basically one and the same, only that you are not able to see one and you are able to see other.
1: ఇప్పుడు చాలా వెలుతురుగా ఉంటుండాలి మన యొక్క స్థాయిలో.
0: Now for instance it's daytime and light all around.
1: అయితే నక్షత్రాలు లేవా?
0: Does it mean that there are no stars?
1: ఇప్పుడు కూడా నక్షత్రాలు ఉన్నాయి.
0: Stars are very much there even now.
1: ఈ వెలుతురు అధికంగా ఉండటం చేత అవి కనిపించటం లేదు.
0: Because this excessive light you are not able to see them.
1: రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి.
0: Night time you are able to see the stars.
1: ఇక్కడ చీకటిగా ఉండటం చేత నక్షత్రాలు మనకు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంటుండాలి.
0: Because it's darkness now you are able to see stars up over there. So In బాల్యంలో
1: వృద్ధాప్యం ఉంది, వృద్ధాప్యంలో బాల్యం ఉంది.
0: సో ఇన్ వన్స్ చైల్డ్హుడ్ యు హావ్ దిస్ ఏజ్నెస్ అండ్ వెన్ యు ఆర్ ఓల్డ్ యు కెన్ ట్రేస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ చైల్డ్హుడ్. దుఃఖం
1: ఉంది, దుఃఖంలో సుఖం ఉంది.
0: సో ఇన్ జాయ్ యు హావ్ డిస్ట్రెస్, ఇన్ డిస్ట్రెస్ యు హావ్ జాయ్.
1: ఒకటి కనిపించే సమయంలో రెండోది మనకు కనిపించదు.
0: వెన్ యు ఆర్ సీయింగ్ వన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ది అదర్.
1: ఒకటి ఫలించిన తర్వాత రెండోది మనకు కనిపిస్తుంది.
0: వెన్ వన్ ఫ్రక్టిఫైస్ ఓన్లీ దెన్ యు కెన్ సీ ది అదర్.
1: దానికి చెప్పారు కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
0: That's why it is being said, either distress or joy. It is not possible to separate these two.
1: సుఖము ప్రత్యేకముగ యందు చూడబోము.
0: You cannot see comfort separately.
1: కష్టము ఫలించనేని సుఖమటందురు.
0: Once your hard toil has fructified, you can enjoy comfort.
1: కష్టము ఫలించిన తర్వాత అదే మనకు సుఖము.
0: The result of your hard endeavor is your joy.
1: ఫలితము మరొక దాన్ని అందిస్తుంది.
0: The result of one endeavor gives you another.
1: కనుక జగత్తునందు ఈ విధంగా విచారణ చేస్తే ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అనేకంగా మనకు గుర్తించబడుతున్నాయి.
0: So when you start asking questions thus, what you find is the one manifests as the many.
1: కనుక ఈ జీవిత తత్వాన్ని మొట్టమొట్ట మనం అర్థం చేసుకోవాలి.
0: This is the quintessence of life and
1: ఈ విద్యలన్నీ కూడాను కేవలము ప్రకృతి సంబంధమైనటువంటి విద్యలు.
0: All these skills are confined and restricted to your worldly existence.
1: అయితే అనిత్యము అసత్యమైనటువంటి విద్యలలో సత్యం ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు.
0: Now you must ask a question, or rather you could ask a question. In that which is ephemeral and temporary, can you find which is permanent and real?
1: అసత్యమని అనిపించేటువంటి యొక్క విద్యలు ఎందుకూడను సత్యం కూడాను సమ్మిళితమై ఉంటుండాలి.
0: Certainly, in that which is ephemeral and temporary, you have a permanent and lasting one.
1: ఇప్పుడు దేహము అనిత్యము.
0: Like the body, it is
1: దేహము నీటి బుడగ.
0: Body is like the bubble, water bubble.
1: Mind ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is like a mad monkey.
1: ఇది కోరికల యొక్క సమ్మిళితమైన మూట.
0: And this is a conglomeration of all your wishes and desires.
1: ఇది నిత్యమే అని వేదాంతం చెబుతుంది.
0: Now these two are temporary, an illusion. That's what the Vedanta demands.
1: ఈ నిత్యమైనటువంటి మనోబుద్ధులు దేహములంతా కూడాను సత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఎట్లా చేకూరుస్తున్నాయి?
0: So that which is a mithya, how are they able to give you that which is satya?
1: కనుక నిత్యమైనటువంటి ఆధారం చేతనే సత్యాన్ని కూడాను గుర్తించడానికి వీలుంది.
0: So there is a way of trying to realize that which is satya through that which is a mithya.
1: Oka chinna udaharanam.
0: Here is a small example.
1: Manaku oka bhayankaramaina swapnam vachindi.
0: We have experienced a dream where we are given to a state of fear and agitation.
1: Aa bhayankaramainatundi swapnam lopala okkatoni manaki oonu archesestam.
0: And because we are agitated, we let out a cry.
1: Ee archetappudu jagratalu vachi padipoyam.
0: The moment you have let out this anguished cry, you have woken up.
1: కాబట్టి స్వప్నము కూడాను జాగ్రత్తకు మేల్కొల్పింది.
0: So here you have, even the dream is the cause for making you get up into this wakeful state.
1: అనేక మంది చెప్తుంటారు ఈ యొక్క స్వప్నానికి కారణం ఏమిటి అని అడుగుతుంటారు.
0: Now there are many who ask a question, what's the reason for this dream?
1: కొంతమంది ఆహారం జీర్ణం కాకపోవటం చేత స్వప్నం వస్తుంది అని కొంత.
0: Some say you're not able to digest your food, that's why you experience dreams.
1: లేక జాగ్రత్తలో నీవు అధికంగా చింతించటం చేత స్వప్నంలో నీకు ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు వస్తుంటాయి.
0: Or when you are in your waking state, you have been thinking excessively, that's why all these are being reflected in your dream.
1: ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆన్సర్ చెప్తూ వస్తుంటారు.
0: Each one has his own answer for this question.
1: కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే స్వప్నానికి ఏది కారణం అంటే నిద్రనే కారణం.
0: Where the correct answer for this question is, the main cause for dream is sleep itself.
1: కనుక మన యొక్క జీవితం యొక్క సమస్యలకంత మూల కారణం ఏమిటంటే డిజైర్ దీనికి మూల కారణం.
0: So also, what is the cause for all your troubles and difficulties? Your desires.
1: ఈ డిజైర్స్ ని కొంతవరకు మనం కదుపులో పెట్టుకుంటూ పోవాలి.
0: So we should try and curb our desires.
1: మన జగత్ కళ్యాణమైనటువంటి యొక్క విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెడుతూ రావాలి.
0: We should try and put our students in a path where the world
1: మనలో అనేక విధమైనటువంటి సమస్యలు చెలరేగుతుంటాయి.
0: Now there are bound to be problems which are likely to crop up.
1: మనము ఉద్యోగాలు చేయటం కానీ లేక పిల్లలకు బోధించడం కానీ కేవలం మన జీవనోద్ధారం కోసం కాదు, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా కొంచెం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: The job that we are doing or the fact that we are trying to teach the students is not merely for the sake of these two. We want to benefit the students.
1: ఒక్కొక్క అధ్యాపకుడు ఏ 5 మందినైనా కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు జగత్తుకు ఎంతో సేవ చేసిన వారం అవుతాం.
0: If each teacher were to take upon just 5 students to mold them into worthy characters, the world at large will be benefited.
1: మనకు అన్ని తెలుసుననేటువంటి ఒక దీనికి మనం ఏ మాత్రం కూడా గురి కారాదు.
0: We should not succumb to this temptation to feel we have no ability.
1: ఎన్నో ఉండవచ్చు మనకు.
0: There are many things which we are not aware of.
1: మనకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వారితో మనం తెలుసుకోవాలి.
0: What we have not known, we should try to understand from
1: మనకు
0: others.
1: మనకు తెలిసిన విషయాలు తెలియని వారికి తెలియజెప్పాలి.
0: What we have known, share it with others.
1: లైఫ్ అంటే కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు. Give and take, give and take. ఇచ్చుకొని పుచ్చుకోవాలి.
0: Life is not merely one way traffic, it's a two way one. Give and take, give and take.
1: కనుక ప్రతి వారి ఎందు కూడాను ఏ పవిత్రమైనటువంటి విధి ఉంటుందాయో ఏమిటో అది మనం గుర్తించడం చాలా అసాధ్యం.
0: So every person has something or the other worthy to share with you. You never know what a person knows.
1: ఎవరేమి చెప్పినా కూడాను మన జీవితానికి అవసరమైతే వాటినంతా మనం స్వీకరించాలి.
0: Whatever a person tells you, if you feel you are going to be benefited, receive them gladly.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి.
0: Here again is a small illustration.
1: ఒక మొక్కను తెచ్చి మనం భూమిలో నాటినాం.
0: You get hold of a small sapling and plant it in the soil.
1: భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది.
0: And having done this, you will find that the sapling is growing.
1: దానికి చక్కగా గాలి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేశాం.
0: You have also made arrangements such a way that it
1: అది పెరగడానికి శక్తి ఉండేటట్టుగా ఎరువును వేశాము.
0: You also have a little bit of manure added.
1: దానికి నీళ్లు పోశాము.
0: You are also watering it.
1: అది గాలిలో మట్టిలో నీటితో అనేక విధమైనటువంటి ఎరువుతో బాగా నిండి ఉంటుండాది మొక్క.
0: సో దిస్ సాప్లింగ్ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఎయిర్, ప్లెంటీ ఆఫ్ మాన్యూర్, ప్లెంటీ ఆఫ్ సాయిల్, ప్లెంటీ ఆఫ్ నరిషింగ్ ఎలిమెంట్స్.
1: అయితే ఈ మొక్క గాలి కావటం లేదు.
0: But then this sapling is not becoming one with air. You get hold of a small sapling and plant it in the soil.
1: భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది.
0: And having done this, you will find that the sapling is growing.

0: Nor is it becoming one with water.
1: ఈ మొక్క భూమి కావటం లేదు.
0: It is not becoming one with soil.
1: ఈ భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని, గాలిలోని ప్రాణవాయువును తీసుకుని తన స్వశక్తితో తాను అభివృద్ధి అవుతుంది.
0: What the sapling is doing is, it is trying to derive the sustaining element contained in air, the soil, the manure and growing.
1: లైఫ్ అనేటువంటి మొక్కను మనము 10 మందితో చేరినప్పుడు 10 మందిగా మనం కాకూడదు. మన స్వభావాన్ని మనం పెట్టుకుని 10 మంది దగ్గర ఉన్నటువంటి మంచినంతా మనం స్వీకరించాలి.
0: And the sapling goes in its own way. In the same manner, this life of ours is like the sapling. We should not become one with the others around us. Derive the sustaining force from the others and
1: ఒకరై పోవాలి.
0: Take the good from others and become your own personality.
1: దీనిని వేదాంతంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is what is contained in this Vedantic statement, Brahma with Brahmaiva.
1: దేనిని మనం చింతిస్తూ పోతామో దానిగా మనం మార్పు పొందుతాం.
0: What we continuously think about, that we shall become.
1: హనుమంతుడు అనేక విధములుగా రామ రామ రామ రామ అనేటువంటి రామచింతన చూతిని తాను కూడాను రోమరోమము రామనామం అయిపోయింది.
0: Hanuman was one who would continuously chant the name of Rama, so much so that every strand of hair on his body became one with Rama.
1: దేనిని మనం దుర్భావములు చింతిస్తే మనం కూడా దుర్భావంతోనే కూడిపోతాం.
0: If you constantly delve all on bad and evil things, you would also become bad.
1: మనం మంచిని చింతిస్తే మనం మంచిగా రూపొందుతాం.
0: All the while think about good and the noble things and you will become
1: good. కనుక be good, do good and see good. This is the way to God.
0: That's why it's been said, be good, do good, see good. This is the way to God.
1: ఈ మంచితనముతో మనం ఎంతనైనా మనం సాధించవచ్చు.
0: And this element of goodness in you, you can succeed
1: in anything. మన స్థాయిలు మారవచ్చునే కానీ వ్యక్తిత్వం మారడానికి వీలు కాదు.
0: Our positions might change, but your personality would not change or cannot change.
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తాం మనం.
0: Now as soon as the entity is born, you say it's a child.
1: అదే 10 years కు బాయ్ అని పిలుస్తాము.
0: After 10 years, you call the same entity as a boy.
1: అదే 30 years కు మ్యాన్ అని పిలుస్తాము.
0: After 30 years, you say it's man.
1: అదే 75 years గ్రాండ్ఫాదర్ అంటాం.
0: At the age of 75, you say it's grandfather.
1: కానీ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ఫాదర్ ఒక్కడే.
0: But this child, boy, man and grandfather are the one and the same thing.
1: కాల మార్పు చేత రూప మార్పులు, దాని సంబంధ మార్పులు ఏర్పడుతున్నాయి.
0: The changes brought about by this element of time have brought about the changes in the designation of the
1: same thing. మనం అధ్యాపకులుగా ఉండొచ్చు, దీనికి పూర్వం మనం విద్యార్థులము.
0: Today you are teachers therefore, but there was a time when you were students.
1: పూర్వపు సంగతిని మనం మరవరాదు.
0: We should not forget what we were.
1: ఆ విద్యార్థి స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయికి వచ్చాము.
0: From the stage of the student you have become a teacher.
1: మన ఉపాధ్యాయ స్థాయి నుండి కూడాను విద్యార్థుల స్థాయిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: Being thus a teacher now, you must look upon yourself as a
1: student. Place
0: yourself in the role of a student. Only then can you realize the full potentialities of your being a teacher.
1: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క పూర్వ వృత్తాంతాన్ని కూడా మరవరాదు.
0: So in every little detail, you should not forget what you were.
1: పూర్వ వృత్తాంతాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రస్తుత వృత్తాంతంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: What you were, you must store it securely. And that you must try to put it into what you are now.
1: ఒక సామెత ఉండేది తెలుగులోది.
0: There's a Telugu saying or a proverb.
1: అత్త కొట్టింది పాత కుండ అంటారు, కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన యొక్క పరిస్థితి, దారిలో ఒక టంబ్లర్ ఉంటుంటారు, అది అత్తనే పోతూ దానికి ఏమైనా కాలితో కొట్టేసేస్తే కోడలపై నేరుస్తుంది. ఏమిటి నువ్వు దోవలో పెట్టడం, ఎంత తప్పు పని చేశావు అని కోడల్ని అరుస్తుంది. అదే గ్లాసు కోడలేగిన కొట్టేసేస్తే కండు కనపట్టం లేదా నీకు, దాన్ని ఎట్లా కొట్టినావు అని అరుస్తుంది. ఈ రెండింటికి కూడా కోడలే కారణమవుతుంది కాని అత్త కారణం కాదు. అదే విధంగానే పిల్లలు సరైనటువంటి దీంట్లో ఉండినా పిల్లలకే వస్తుంది, కాకపోయినా పిల్లలకే వస్తుంది. ఇది టీచర్స్ ఎక్కడ ఉంది తప్పు అని గుర్తించడం ఎవరు సాధ్యం కాదు. ఇది అత్త స్థాయిలో ఉంటుంటుంది, ఉపాధ్యాయుల స్థాయి.
0: Now there is this proverb in Telugu wherein you are equating the teacher with the mother-in-law of the house. The mother-in-law is walking in the house, there is a tumbler in the way and she gives it a kick. Now rather than find faults with herself, she starts admonishing the daughter-in-law. Why should you have kept this tumbler in my path in the first place? The tumbler has a place where it should have been kept. Now supposing the daughter-in-law is walking and also does the same thing to the tumbler. Again, the mother-in-law is quick to heap abuses on the mother-in-law. Can't you see properly? Where are your eyes? Why don't you walk properly? Can't you see the tumbler in your way? In this way, whosoever does the mistake, the thing is dumped on the daughter-in-law. In this way, the teacher, in the same manner, if the student is good, if the student

0: is bad, everything is dumped on the student. In this position, you are like the mother-in-law of the house.
1: కనుక మనము పిల్లలను సరి అయినటువంటి స్థితికి రావాలంటే మొట్టమొదటి మనం కూడా కొంచెం సరైన స్థితిలో ఉంటుంది.
0: So rather than be this, if you want your students to be good, we ourselves should be good in the first place.
1: అధ్యాపకుని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను విద్యార్థుల వల్ల ప్రకటితం కావాలి.
0: Now what a teacher is should be exhibited in the type of students that he molds.
1: భోజరాజు సమయం లోపల కూడాను పిల్లలను పరీక్షించి ఆ గురువు ఎలాంటి వాడో తాను గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
0: Now in the times of this Bhojaraja, he would try to understand what a teacher was like. He would try to see what the students were like.
1: Gurubuluku gurubuluku vadopavadam pettetunte vaadu kaada thanu.
0: He would not pit one teacher against a teacher.
1: Aa guru yokka shishyunni ee guru yokka shishyunni pilichi veerilo vadopavadamlu vesi ee shishyudu gelustado athanu guru gelchinattuga undedi.
0: He would rather get hold of the students of either of these two gurus, pit them against each other, which our student would win, that corresponding teacher would be pronounced as a greater one.
1: మన సంస్థ లోపల మన ఇన్స్టిట్యూట్ లోపల మన విద్యార్థులు గురువుల యొక్క ప్రతిబింబాలుగా రూపొందాలి.
0: In the same manner, in our educational institution, our students should be a reflection of our teachers.
1: మన విద్యార్థుల ద్వారా యావత్ విశ్వానికి కూడాను ఈ సత్యాన్ని చాటడానికి కృషి చేయాలి.
0: And through the medium of our students, the glory of our teachers should be exhibited, should be shown at large to the world.
1: ఏది మనం విద్యార్థులకు బోధిస్తున్నామొ దానిని మొట్టమొట్ట మనం ఆచరించి వారికి నిరూపించాలి.
0: What we wish to teach the students, we should in the first place try to realize it in practice ourselves.
1: మనం ఎలాంటి దానిని అనుసరిస్తే అలాంటి ఫలితమే మనకు లభిస్తుంటది.
0: What we have done and said, we also get the result of that action.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: Again, a small example.
1: ఇది ఒక కొబ్బరి చెట్టు.
0: Now this is a coconut tree.
1: ఇది సహజమైనటువంటి ఒక కొబ్బరి చెట్టు.
0: This is a natural coconut tree.
1: ఇది ఒక కోకోనట్ ట్రీ యొక్క షాడో.
0: And what is alongside is the shadow of this coconut tree.
1: ఈ కోకోనట్ ట్రీ లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి. షాడో లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి.
0: Now you are able to see the coconuts in the coconut tree. You are also able to see the coconuts in the shadow of this coconut tree.
1: Aithe nivu shadow coconut tree ni nivu ekkadaniki prayatnam chesthe shadow coconuts niku chethiki labhinchavu.
0: Now you are seeing the coconuts in the shadow all right and you want to get hold of them.
1: Aithe nivu real coconut lopala kuda nee yokka pratibimbam undadu akkada.
0: But you are not able to get them. As also when you start looking at the real coconuts also you can't see
1: real coconut tree ni nee vekkite shadow coconut tree kuda nuvu ekkutuntavu.
0: So when you start going up the real coconut tree, you are also going up the shadow coconut tree.
1: Nee real coconut tree ni vekki real coconut tree koosukunte nee shadow avoyi shadow coconut tree ni ekki shadow coconuts koosukuntundadi.
0: You have gone up the real coconut tree and you are getting hold of these coconuts, the real coconuts. Your shadow also is doing likewise on the shadow coconut.
1: Kaluka shadow nu shadow coconut trees nu kostundadi real coconut tree ekkinappudu real coconut trees nu kostunnayi.
0: So your shadow is plucking, getting hold of the shadow coconuts. Your real is getting hold of the real coconuts from the tree.
1: Yedinlone unte rendinti endunu kanipinchagalavo danini manam modalekkali.
0: So you are in the real one, you are being seen in both, so try to go in for the real one first.
1: Neevu kevalam shadow ne pothe real dinto neevu kanipinchavu.
0: If you go on the shadow one, you would not be seen on the real one.
1: Neevu satyanni gurtincheseste asatyamlo kuda neevu prakatitam avutavu.
0: The same manner, if you realize the truth proper, you are also progressing in this asatya, knowing
1: what it is. Neevu kevalam oka margaanni avalambisthe paramlo deeniki em matram paranni neevu lakshyamlo pettukunte ihamlo kuda nee yokka pratibimbam untadi.
0: In the same way, if you are going about your ways in this iham, in this world, you cannot find anything in the other worldly thing.
1: Kanukane rendu vidyalu manam gurtinchali ihamuna sukimpa hematarak vidya paramana sukimpa brahma vidya.
0: Rather go about trying to look at that which is permanent and lasting. Certainly you are also understanding what is contained in this temporary and ephemeral.
1: Ee dharma vidyanu kuda manam gurtinchinappude brahma vidya manaku artham avutundi.
0: Only when you get hold of dharma vidya you will also get this brahma vidya.
1: Kanuka ee dharma vidya lokulagunu konni vidham entante nibandhanalu konni niyamamulu undatam cheta manamu anubhogulainatvanti ప్రొఫెసర్ నటరాజన్ ఇట్లాంటి వారంతా కూడా మన ఇన్స్టిట్యూట్ కు రావటము, కొంత మనకు తెలియనటువంటి విషయాలు వారికి తెలియజెప్పటము, వారికి తెలియనటువంటి విషయాలు మనతో నేర్చుకోవటము, ఇవి రెండింటి ఎందుకు కూడాను సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం చేత మన విద్య కూడాను ఎంతైనా అభివృద్ధి చెందుతుంది.
0: సో ఇన్ దిస్ ధర్మ విద్య దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ హావ్ టు బి అండర్స్టూడ్, విచ్ హావ్ టు బి నోన్. In this process, we have had an occasion where people like Professor Natarajan have come over to share with us what they have known from their own experience. And here we are to learn. So also, they can also know and get to know what we have to offer to them. In this way, there is a mutual sharing of what is known to either party.
1: ఈ వర్క్షాప్ సెమినార్స్ అనేటువంటి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు మనకు కొంతవరకు జరుగుతూ ఉంటాం, అత్యవసరం.
0: So, from this point of view, such seminars and workshops are absolutely necessary.
1: ఇది మిగతా సంవత్సరం లోపల ఇలాంటివంతా జరగటం లేదు.
0: Such seminars and workshops are not being carried out in other organizations.
1: మిగతా ఇన్స్టిట్యూట్ లోపల సెమినార్స్ జరుగుతూనే ఉంటుంటాయి, కానీ ఇవంతా ఒక విధమైనటువంటి పిక్నిక్ గా వారు భావిస్తూ వస్తుంటారు.
0: Of course, where such occasions, where you have these workshops around in other organizations, they'll be more in the nature of a picnic get-together.
1: అక్కడంత నిర్ణయాలు జరుగుతుంది, కానీ ప్రాక్టికల్ లేకి చేర్చడం లేదు.
0: Certainly decisions would be arrived at, but would not be translated into practice.
1: వేలకు వేలు ఖర్చు పెట్టి ఈ విధంగా కూడాను కొన్ని సమావేశాలు జరిపి కేవలము ఒక విధమైనటువంటి కాలంను దుర్వినియోగం చేస్తుంటారు.
0: Thousands of rupees are expended and a lot of time is wasted in the effort, but nothing beneficial comes.
1: కానీ మన ఇన్స్టిట్యూట్ లో జరిగేటువంటి సెమినార్లంతా సార్థకం అవుతున్నాయి.
0: But all the seminars conducted in our institute are realizing the purpose for which they are conducted.
1: ఇక్కడ చేరినటువంటి అధ్యాపకులు కూడాను చాలా శ్రద్ధ భక్తులతో చేరి ఏదో తెలియనటువంటి విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో దీన్ని సాధ్యమైనంత వరకు కూడాను జగత్తుకు అందించాలనేటువంటి ఉత్తమ భావములతో కూడినటువంటి వాళ్ళే.
0: All the teachers who are assembled here are fired by this desire, by this anxiety to know things which they did not know, and in turn try to make the best of it and share it for the betterment of the students and the community.
1: ఇక్కడ వచ్చేటువంటి అధ్యాపకులు కూడాను మన వాతావరణాన్ని సమన్వయం చేసుకుని మన వాతావరణంతో కూడినటువంటి వారిగా వస్తున్నారు.
0: అండ్ ఆల్ ద టీచర్స్ హూ కమ్ దస్, దే ఆల్సో ఫాలోయింగ్ ఇన్ ట్యూన్ విత్ అవర్ ఓన్ అట్మాస్ఫియర్, విత్ అవర్ ఓన్ ఎక్స్పెక్టేషన్.
1: అలాంటి రెండింటి యొక్క సన్నిహిత సంబంధం చేరినప్పుడే ఈ విషయం కూడాను సమన్వయం అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఆల్ దీస్ కండిషన్స్ సాటిస్ఫైడ్ కెన్ యూ రియలీ హ్యావ్.
1: చెప్పేటువంటి వారి ఎందో లేక వినేటువంటి వారి ఎందో ఏ అభిప్రాయ భేదములు ఉండినా కూడాను ఇది సార్థకం కాదు.
0: If there are differences of opinion, either on the part of those who wish to communicate or on the part of those who wish to receive, you cannot really get the fullness of this.
1: ఒక పాత్ర పెట్టి పైన ఒక పాత్ర నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు పై పాత్ర కొంచెం ఆడిన ఈ యొక్క ఆయిల్ కింద పడిపోతుంది, కింద పాత్ర కొంచెం ఆడించిన ఆయిల్ కింద పడిపోతుంది. పైది వేసేది కదలకూడదు, దాన్ని పోయించుకునేది కూడా కదా, రెండు కూడా స్టడీగా ఉండినప్పుడే ఈ ఆయిల్ ఒకదాని నుంచి ఒకటి చేరుతుంది.
0: Here is a container below. Here is a container having oil above. Now you wish to pour the oil from the above container to the lower one. Even if you start shaking a fraction of the container which contains oil, the oil will not be received by the container below. Both of them should be absolutely still and steady so that the oil from above can be got into the container below.
1: చెప్పేటువంటి వారి యొక్క హృదయం కూడాను నిండుకుండగా కదలక ఉంటుండాలి.
0: సో హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దోస్ హూ విష్ టు కమ్యూనికేట్ దే ఆర్ స్టడీ అండ్ స్టేబుల్.
1: మన వినేటువంటి అధ్యాపకుల హృదయాలు కూడాను స్టడీగా ఉంటుండాలి.
0: సో ఆల్సో ద హార్ట్స్ ద రిసీవింగ్ కంటైనర్స్ ఆఫ్ అవర్ టీచర్స్ షుడ్ ఆల్సో బి స్టడీ.
1: స్టడీగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. స్లో అండ్ స్టడీ విన్ డిలేస్.
0: నో ఇట్స్ నాట్.
1: అది రెండు కూడా ఉండినప్పుడే దీన్ని మనం సాధించగలము.
0: It's not enough if you are merely steady. Slow and steady wins the race, it is said. So both of these should be there.
1: Vinnamu kadani oke thure manam haste cheyakudadu, thondara padakudadu.
0: We have heard, now don't hasten about your task.
1: Anukune chepparu, haste makes waste, waste makes worry, so do not be in a hurry.
0: That's why it's been said, haste makes waste, waste makes worry, so do not be in a hurry.
1: Manu thondara padakunda shantanga dinini aacharanalo pettukoni poyi taginatvanti vidyarthulaga tayaru chesi meeru satkirtini pondi ee jagat vyapti ainatvanti yokka aadhyatmika tattvanni kudanu jagatku pillal dwara andinchi ఈ విధమైనటువంటి సమావేశాలు ఇంకా మున్ముందుకు అధికంగా జరిపించి మీరు కూడాను ఇలాంటి నాయకులుగా తయారైపోయి దేశానికి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ, మేక్ స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ బై గెటింగ్ టు నో థింగ్స్ ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్. యూ డిరైవ్ ద బెనిఫిట్, షేర్ ద బెనిఫిట్ విత్ యువర్ స్టూడెంట్స్, షేర్ ఇట్ విత్ ద సొసైటీ ఎట్ లార్జ్. I'm wishing you, I'm hoping and blessing you that you shall be successful, and I'm bringing the discourse to a close.

0: an individual who has learned the essence of all Shastras and Puranas. He may have learned the essence of all the Vedas and the Vedantas. He may be a king with prosperity on his behalf, living in royal mansions. He may be a hero who has defeated all his enemies in the battlefields. He may be a poor man suffering from the pangs of poverty and the misfortune that accompanies poverty. But without bhakti, all these people are of no use and of no avail. Better than a king without bhakti, a poor man with bhakti is praiseworthy.
1: Prema Swarupulara. Dehamu, Indriyamulu, Manasu, Buddhi, Manavudu Dharinchinatuvanti Vastramula Vantivi, Upadhulu.
0: Prema Swarupas, the body, the organs, the mind and the intelligence are like the robes which man is wearing.
1: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనము చక్కగా గుర్తించినప్పుడే వీటిని వశం చేసుకునేటువంటి విధానము మనకు అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ వెల్ ది మేనర్ అండ్ ది ఆస్పెక్ట్స్ ఇన్ విచ్ దీస్ ఆర్గన్స్ బిహేవ్ కెన్ వీ ఆల్సో లెర్న్ టు కంట్రోల్ దెమ్.
1: ఈ దేహము ఇంద్రియ మనోబుద్ధుల యొక్క రహస్యాన్ని మనము ఏనాడు గుర్తించకుండా ఉందుమో ఆనాడే మనకు అన్ని విధములైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ప్రాప్తిస్తాయి.
0: బట్ ఆన్ ది డే వెన్ వీఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ ది సీక్రెట్స్ ఆఫ్ దిస్ బాడీ, దీస్ ఆర్గన్స్, ది మైండ్ అండ్ ది ఇంటెలిజెన్స్, దెన్ వీ విల్ బి సబ్జెక్టెడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ మిస్ఫార్చ్యూన్.
1: వీటి రహస్యాన్ని గుర్తించినంత వరకు కూడాను మనం ఇంద్రియములను ఏమాత్రం కూడా వశం చేసుకునిలేము.
0: సో లాంగ్ యాజ్ వీ డూ నాట్ రికగ్నైజ్ ది సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఆర్గన్స్ వీ కెనాట్ కంట్రోల్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఒబే అస్.
1: కనుక ప్రప్రథమంలో ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల యొక్క రహస్యాన్ని మనం గుర్తించుటకు ప్రయత్నించాలి.
0: సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ దిస్ బాడీ, ది ఆర్గన్స్, ది మైండ్ అండ్ ది ఇంటెలిజెన్స్.
1: దహ్యతి ఇతి దేహ, ఈ దేహం అనేటువంటిది మరణించిన తర్వాత దహింపబడేటువంటిదని మాత్రమే కాదు.
0: This body is not to be regarded simply as one which will be burnt to ashes after death.
1: జీవించినంత వరకు కూడాను చింత అనేటువంటి యొక్క చితి చేత మనము భస్మమైపోతున్నాము.
0: So long as there is life in this body, we are being bound down by our own thoughts and by our troubles.
1: కేవలము దేహమును మాత్రమే భస్మముగా మించినది కాదు, అనేక విధములైనటువంటి సంకల్పములు కూడా భస్మము చేయుచున్నది ఈ యొక్క చింత.
0: దిస్ ట్రబుల్ ఆఫ్ అవర్స్ ఇన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ఓన్లీ బైండింగ్ ది బాడీ బట్ ఇన్ మెనీ వేస్ ఈజ్ బైండింగ్ అవర్ ఓన్ కాండక్ట్.
1: కనుకనే దహ్యతి ఇతి దేహ అని ఈ దహింపబడేటువంటిది, దహింప చేసేటువంటిది ఈ యొక్క దేహము అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
0: That is why in the statement Daihati iti Dehaha is to be understood as saying that this body is not only to be burnt after death, but it is also burning us in many ways while we are alive.
1: Siryati iti Sariraha ani, ee Sariram anetuvantidi jinninpa chesetuvantidi, jinninchetuvantidi kanuka deeniki Sariramu ani maroka peru.
0: In fact, the name Sarira for the body is an alternative name because it is something which makes you digest things.
1: ఈ శరీరం అనేటువంటిది రక్తపు ముద్దగా ఏర్పడి తదుపరి కోమలమైనటువంటి బాల్యముగా అభివృద్ది అయి ఆకర్షింపబడేటువంటి యవనంగా తయారై వృద్ధాప్యమునందు అనేక వికారములను చెందుతున్నది.
0: దిస్ హ్యూమన్ బాడీ స్టార్ట్స్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ఎ కంగ్లామరేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ బికమ్స్ ఎ వెరీ అట్రాక్టివ్ చైల్డ్. దేర్ ఆఫ్టర్ ఇట్ బికమ్స్ ఎ యూత్ అట్రాక్టింగ్ వేరియస్ పీపుల్ and then it becomes an old body with all kinds of deformities.
1: Kanuka aneka vikaramulu chendi jinninchetuvanti yokka shakti kaligineetundi kanuka jinnimpa chesetuvanti shakti kaligineedi kanuka deeniki shariri ani oka peru vachinadi.
0: Because this body can accept many types of deformations and can digest thoughts and can make you digest thoughts, so it has got an alternative name, sharira.
1: Ee shariramunaku అద్దెకొంప అని కూడాను మరొక పేరు.
0: దేర్ ఇస్ అనదర్ నేమ్ ఫర్ దిస్ బాడీ అండ్ దట్ ఈస్ ఇట్ ఇస్ ఎ రెంటెడ్ హౌస్.
1: ఇది కేవలము ఒక అద్దె గృహంగా తయారై కొంతకాలమును మాత్రమే ఈ యొక్క గృహమునందు నివాసము జరిపి తద్వారా మరణం అనేటువంటి యొక్క రెంట్ బాడుగు దీనికి అందించి దీనిని కూలింపజేసిపోతున్నది.
0: దిస్ బాడీ స్టార్ట్స్ యాజ్ ఎ రెంటెడ్ హౌస్ అండ్ ది లైఫ్ లివ్స్ ఇన్ ది బాడీ ఫర్ ఎ వైల్ అండ్ అట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఇట్ హ్యాండ్స్ ఓవర్ ది రెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెత్ టు ది బాడీ అండ్ ది బాడీ డ్రాప్స్.
1: ఈ బాడుగు ఇళ్ల యొక్క సమాచారము అందరికీ అర్థమైనటువంటి విషయమే, తెలిసిన విషయమే.
0: ది మ్యాటర్ రిలేటింగ్ టు ఎ రెంటెడ్ హౌస్ ఇస్ సంథింగ్ విచ్ ఆల్ పీపుల్ అండర్స్టాండ్.
1: బాడుగుకున్నటువంటి యొక్క వ్యక్తిని వదిలించే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సరుపుతూ ఉంటారు యజమాని.
0: వన్ హూ ఇస్ ఎ టెనెంట్ హూ పేస్ రెంట్ నోస్ దట్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ విల్ మేక్ సెవరల్ అటెంప్ట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్.
1: ఎప్పుడు ఈ యొక్క బాడుగ మనిషిని ఈ యొక్క ఇంటి నుండి తరముటకు యజమానుడు ప్రయత్నిస్తాడు.
0: ది ఓనర్ ఆఫ్ ది హౌస్ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు డ్రైవ్ అవుట్ ది టెనెంట్ ఫ్రమ్ ది హౌస్.
1: బాడుగ సరిగా ఇవ్వలేకపోయినప్పుడు లేక తక్కువగా ఇచ్చే సమయమునందు గృహమును అనేక విధములుగా అశ్రద్ధగా అలక్ష్యంగా చూచుకున్నప్పుడు ఈ యజమానుడు ఆ బాడుగున్నటువంటి వ్యక్తిని పంపించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: వెన్ ది టెనెంట్ డస్ నాట్ పే ది రెంట్ రెగ్యులర్లీ ఆర్ వెన్ ది టెనెంట్ పేస్ లెస్ రెంట్ దెన్ ఇస్ డ్యూ ఫ్రమ్ హిమ్ ఆర్ వెన్ హీ లుక్స్ ఆఫ్టర్ ది హౌస్ ఇన్ ఎ కేర్లెస్ మేనర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ విల్ ఆల్వేస్ ట్రై టు పుష్ అవుట్ ది టెనెంట్.
1: కనుక ఈ మరణం అనేటువంటి యొక్క స్థితి మనకు రాక పూర్వమే సక్రమమైనటువంటి యొక్క మార్గమునందు మనం ప్రవేశించి సరి అయినటువంటి రీతిగా దేహమును పోషించుకొని తద్వారా యజమానునికి సంతృప్తి గరిచేటువంటి యొక్క విధంగా మనం ప్రవర్తించుకున్నప్పుడు ఈ యొక్క యజమాని ఇందులో బాడుగున్నటువంటి వ్యక్తికి గౌరవ మర్యాదలు అందిస్తూ వస్తుంటాడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ బిఫోర్ వీ క్లియర్ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్ బై డెత్ టూ సచ్ థింగ్స్ విచ్ విల్ కీప్ ది ఓనర్ సాటిస్ఫైడ్ దెన్ ది ఓనర్ విల్ బి హ్యాపీ.
1: అనగా అనేక జన్మముల యొక్క పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకున్నటువంటి

0: శాంతి సౌఖ్యములను, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెల్లజిల్లెడి విఘ్నులిచట వెలసే. నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట.
1: ఇన్ ది సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ ఎర్త్ ఈజ్ ఎ ప్లేస్ కాల్డ్ పుట్టపర్తి, ఇన్ విచ్ ది ఆత్మ, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇట్ సెల్ఫ్ డిసెండెడ్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్. Here he has established a university which can confer wisdom and show the path of the wisdom to the entire humanity. Here is the place where peace and happiness are made to spread to the entire world and make every human being enjoy peace and happiness. Here is the place where billions and trillions of great devotees, people of firm faith and firm resolve in spiritual world, have lived and shone and benefited. This is the place of Puttaparthi.
0: Sir,

0: spread peace and love to the entire universe, the Lord, who is the very embodiment of complete and full love, is born in the form of Lord Satya Sai here. Prema Swarupulara, embodiments of divine love,
1: Nito va imani bhutani jayanti ani, ప్రపంచమంతయకుడను పరమాత్మను నుండియే ఆవిర్భవించి పరమాత్మని ఎందే నిలచి కడకు పరమాత్మని ఎందే లయముందుచున్నది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ బోర్న్ ఇన్ ద లార్డ్ పరమాత్మ హింసెల్ఫ్. ఇట్ లివ్స్ ఇన్ హిమ్ అండ్ అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ టు హిమ్.
1: అటులనే మానవుడు కూడాను సంకల్పముల నుండి ఆవిర్భవించి సంకల్పముల మీదనే జీవించి కడకు సంకల్పములు ఎందే లయముందుచున్నాడు.
0: సిమిలర్ ఇస్ ద మ్యాన్, హీఈస్ బోర్న్ అన్ అకౌంట్ ఆఫ్ డిజైర్స్, హీ లివ్స్ అన్ అకౌంట్ ఆఫ్ థాట్స్ అండ్ డిజైర్స్, అల్టిమేట్లీ హీ మర్జెస్ హిమ్సెల్ఫ్ ఇంటూ హిస్ థాట్స్ అండ్ డిజైర్స్.
1: ఎట్టి సంకల్పమో అట్టి నడత, ఎట్టి నడతయో అట్టి ఫలం, ఎట్టి ఫలమో అట్టి గమ్యం.
0: వాట్ ఎవర్ ఈస్ ద థాట్ దట్ డిసైడ్స్ వన్స్ కాండక్ట్, వాట్ ఎవర్ ఈస్ ద కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ డిసైడ్స్ ద ఫ్రూట్స్ విచ్ హీ రీప్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ డీడ్స్ అండ్ దట్ అల్టిమేట్లీ లీడ్స్ హిమ్ టు ద గోల్ విచ్ హీ డిజర్వ్స్.
1: సంకల్పముల యొక్క ప్రభావమే జీవితం యొక్క ప్రధానము.
0: The most important aspect of life is based upon one's own thinking, thoughts.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఉత్తమ సంకల్పములను అభివృద్ధి గావించుకొని ఉత్తమ ఫలములను అనుభవించి ఉత్తమ గమ్యమును చేరుటకై తగిన కృషి చేయవలెను.
0: Therefore, every man should always cultivate sacred thoughts, enjoy sacred and happy fruits, and ultimately reach sacred goal.
1: కంటికి కనిపించినది, చెవులకు వినిపించున్నది, తనువును కలిగించున్నది, మనసును మరిపించున్నది, హృదయమును వికసింపచేయున్నది ఈ జగత్.
0: దిస్ వరల్డ్ ఇస్ సచ్ దట్ ఇట్ కెన్ బి సీన్ బై ది ఐ, ఇట్ కెన్ బి హర్డ్ బై ది ఇయర్స్, ఇట్ కెన్ బి ఫెల్ట్ బై ది బాడీ అండ్ ఇట్ కెన్ బి ఎంజాయ్డ్ బై ది మైండ్.
1: ఈ దృశ్యకల్పితమైన జగత్తునకు విశ్వము అని పేరు.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ విచ్ ఇస్ విజిబుల్ ఈస్ కాల్డ్ విశ్వము.
1: విశ్వ ప్లస్ వం, విశ్వం. విశ్వ అనగా వ్యాప్తి గావించున్నది.
0: దిస్ విశ్వము కన్సిస్ట్ ఆఫ్ టూ కాంపోనెంట్స్, విశ్వ అండ్ వం. విశ్వ రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్,
1: వ్యాప్తి గావించున్నటువంటి యొక్క తత్వములకు విశ్వము అని.
0: ద ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విశ్వము.
1: విశ్వమును వ్యాప్తి గావించినటువంటి వాడే విష్ణు.
0: ద వన్ హూ మేక్స్ ఎవ్రీథింగ్ స్ప్రెడ్ అండ్ ఆల్ పర్వేసివ్ ఈజ్ విష్ణు.
1: విశ్వము కారణము, విష్ణువు కార్యము. విష్ణువు కారణము, విశ్వము కారణము.
0: విష్ణు ఈజ్ ద కాజ్ and విశ్వం, the world, the created world, is
1: ఈ కార్యకారణ సంబంధములు ఏకాత్మభావము యొక్క స్వరూపములే.
0: ద మ్యూచువల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది కాజ్ అండ్ ది ఎఫెక్ట్ కెన్ బి వెరీ ఈజీలీ అండర్స్టూడ్.
1: ఈ విశ్వమునకే విరాట్టుడు అని.
0: ఫర్ దిస్ యూనివర్స్ దెర్ ఇస్ అనదర్ నేమ్ విరాట్,
1: వైశ్వానరుడని.
0: Another name is Vaishwanara.
1: Vairaja Sutudani.
0: The third one is Vairaja.
1: Aneka perlato prakatitam avutunnadu.
0: It has been described by different names.
1: Nana roopa namamulato koodinatvanti yokka ee jagattunaku.
0: This world which consists of different names and forms.
1: Vishudu ani. Idane virata swaroopudu.
0: The name given is Vishudu and he is

0: విరాట స్వరూప కాస్మిక్
1: ప్రతి జీవుని యందు నేను నేను అని అభిమానం కలిగినటువంటి యొక్క ఈ దివ్య తత్వమే వైశ్వానరుడు.
0: ద డివైన్ ప్రిన్సిపుల్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ అండ్ ఐ ఈజ్ వైశ్వానర.
1: విశేషముగా ప్రకటించేటువంటి యొక్క తత్వమునకే వైరాజసుడు అని.
0: దట్ స్పెషల్ ప్రిన్సిపుల్ విచ్ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వైరాజసుడు.
1: విశ్వమే విష్ణు స్వరూపం.
0: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఇట్ ఈస్ లార్డ్ విష్ణు హిమ్సెల్ఫ్ హు హస్ మానిఫెస్టెడ్.
1: వ్యాపకమైన గుణములు కలిగినటువంటి వాడే విష్ణువు.
0: విష్ణు ఈజ్ వన్ హు హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ క్వాలిటీస్.
1: మంచి గుణములకు మారు పేరే దేవుడు.
0: అనదర్ నేమ్ ఫార్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఈజ్ గాడ్.
1: భగవంతునకు ఐశ్వర్యమని ధర్మమని యశస్సు అని సంపద అని జ్ఞానమని వైరాగ్యమని షడ్గుణములు కలవు.
0: దర్ ఆర్ సిక్స్ క్వాలిటీస్ బై విచ్ గాడ్ కెన్ బి ఐడెంటిఫైడ్. వన్ ఈస్ ఐశ్వర్య ద వెల్త్, ధర్మ రైచియస్నెస్, సంపద ఆల్ ప్రాస్పరిటీ, జ్ఞానం విజ్డమ్ అండ్ వైరాగ్యం డిటాచ్మెంట్.
1: ఇక్కడ ఐశ్వర్యము అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఐశ్వర్యము?
1: జ్ఞానము ఐశ్వర్యమే, ఆరోగ్యము ఐశ్వర్యమే, సిరి సంపదలు ఐశ్వర్యమే, ఆనందము ఐశ్వర్యమే, విద్యయు ఐశ్వర్యమే, బలము ఐశ్వర్యమే, సర్వము ఐశ్వర్యమే. సకలైశ్వర్య స్వరూపుడే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ సచ్ యాస్ నాలెడ్జ్, హెల్త్, వెల్త్ అండ్ స్కాలర్షిప్, ఫిజికల్ వాలర్, స్ట్రెంగ్త్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెల్త్.
1: ఇంకా ధర్మము ఏమిటి? ఈ ధర్మము
0: వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్
1: ధర్మము, సామాజిక ధర్మము, దేశ ధర్మము, విశ్వ ధర్మము, దేహ ధర్మము, ఇవన్నీ కూడా ధర్మముతో కూడినటువంటివి.
0: దిస్ ధర్మ ఆర్ రైచియస్నెస్ ఈజ్ అసోసియేటెడ్ సమ్ టైమ్స్ విత్ ద ఇండివిజువల్, విత్ ద సొసైటీ, విత్ ద హ్యూమానిటీ, విత్ ద టైమ్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్.
1: అయితే ప్రధానమైన ధర్మములు రెండుగా విభజించారు.
0: బట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ రైచియస్నెస్ ధర్మ.
1: ఒకటి పరధర్మము, రెండవది స్వధర్మం.
0: వన్ ఈస్ ది రైచియస్ కాండక్ట్ రిలేటింగ్ టు అదర్స్ అండ్ ది అదర్ వన్ ఈస్ రిలేటింగ్ టు హిమ్సెల్ఫ్.
1: స్వధర్మం అనగా అనేక మంది తప్పు అర్థమును భావించి ఏదో కులధర్మంగా, మతధర్మంగా విశ్వసిస్తూ వస్తున్నారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ నాట్ అండర్స్టాండింగ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ స్వధర్మ థింగ్ దట్ స్వధర్మ రెఫర్స్ టు దేర్ ది థింగ్స్ ప్రిస్క్రైబ్డ్ బై దర్ క్యాస్ట్ కమ్యూనిటీ.
1: క్షత్రియులకు క్షత్రియ ధర్మమని, వైశ్యులకు వైశ్య ధర్మమని, బ్రాహ్మణులకు బ్రాహ్మణ ధర్మమని, శూద్రులకు శూద్ర ధర్మమని, ఇది సరైన అర్థము కానేరు.
0: కాలింగ్ దిస్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ దిస్ ధర్మ యాజ్ కాండక్ట్ అప్రోప్రియేట్ టు కింగ్స్, బ్రాహ్మిన్స్, వైశ్యాస్ అండ్ శూద్రాస్, దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మం.
0: స్వధర్మ యాక్చువల్లీ మీన్స్ ఆత్మధర్మ ది కాండక్ట్.
1: దీనిని అనుసరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యము మానవులకు.
0: మ్యాన్స్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు ఫాలో దిస్ ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: పరధర్మ రెఫర్స్ టు ది ధర్మ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: సంబంధమైన జీవితములో
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్
1: జీవనోపాధి నిమిత్తమై
0: ఫర్ ద సేక్ ఆఫ్ ఈ
1: జీవిత పరమావధి లక్ష్యం దుంచుకొని
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ది లైవ్లీహుడ్
1: రివామించు ఈ కర్మలన్నీ కూడాను పరధర్మములే.
0: కాండక్ట్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ అర్నింగ్ ఎ లైవ్లీహుడ్ ఇస్ ఆల్ పరధర్మ.
1: పరధర్మమునందు భయభ్రాంతులు కూడి ఉంటున్నాయి.
0: యు నో దిస్ పరధర్మ వన్ ఈస్ ఫేస్డ్ విత్ ఫియర్ అండ్ దట్ ఫియర్ కాంప్లెక్స్.
1: దీని వలన జయాపజయములు కలుగునో ఏమో.
0: వన్ ఈస్ అఫ్రైడ్ హీ మే అచీవ్
1: లేక నిందల నిష్ఠూరములు వచ్చునో ఏమో.
0: హీ మే గెట్ ప్రైజ్ ఆర్ క్రిటిసిజం.
1: ఇలాంటి సందేహములతో భయభ్రాంతులతో జీవిస్తుంటాడు పరధర్మం నందు మానవుడు.
0: మ్యాన్ ఫాలోయింగ్ పరధర్మ ఈజ్ ఆల్వేస్ ఫేస్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్, యాంగ్జైటీ అండ్ అన్సర్టనిటీ.
1: కానీ స్వధర్మం ఆత్మధర్మం నందు ఇలాంటి భయభ్రాంతులకు అవకాశమే లేదు.
0: But for man who follows Atma Dharma, there is no room for fear or anxiety at all.
1: కనుక ఆత్మ ధర్మమును అనుసరించడమే మానవుని ప్రధానమైనటువంటి ధర్మం.
0: Therefore, man's primary duty is to follow Atma Dharma.
1: కనుక ఇలాంటి గుణములన్నీ కూడా ప్రతి మానవుని యందును ఉండటం చేత భగవంతుడు సర్వ మానవ స్వరూపుడు కూడాను.
0: As every human being has all these divine qualities, we can say divinity is in the form of all human beings.
1: ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఒక్కడే సర్వభూతములు యందు కూడాను అంతరాత్మగా ఉంటున్నాడు.
0: There is only one who is the indweller of all the living
1: beings. కనుక భగవంతుడనగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమునందు కాని, ప్రత్యేకమైన కాలమునందు కాని, ప్రత్యేకమైన పరిస్థితులు ఎందు కాని దర్శించుకోవటం కానేరదు.
0: Therefore, it is wrong to believe that God dwells in some particular place and available only at a particular time and under certain circumstances.
1: కనుకనే ఇలాంటి సద్గుణములు కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడాను భగవత్ స్వరూపుడే.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ సచ్ డివైన్ క్వాలిటీస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: డివినిటీ. షట్కారుడు అని పిలిచారు పెద్దలు.
0: The ancient ones described him as Shatkarudu.
1: Shatkarudu anaga srushtini gavinchuvadu.
0: Shatkarudu refers to the one who can create.
1: Sadgunamulato prakashinchinatuvanti vadu.
0: The one who shines with great virtues.
1: Sarvatra vyapinchinatuvanti vadu.
0: The one who is all pervasive.
1: Sakalaishwaryamato koodinatuvanti vadu.
0: The one who is bestowed with all wealth and
1: prosperity. Sakala vishayamulanu gurtinchinatuvanti vadu.
0: The one who is omniscient, knows
1: annintiyandu undi kudanu taru denini ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి వాడు.
0: ద వన్ హూ డ్వెల్స్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఈస్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: ఇలాంటి వాడే భగవంతుడు.
0: సచ్ ఎ వన్ అలోన్ ఈస్ ట్రూ గాడ్.
1: ఇట్టి భగవంతుడిని ఎట్టి ప్రమాణముల చేతను గుర్తించటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ఆర్ మెజర్ సచ్
1: ప్రమాణములు. మూడు విధములైన ప్రమాణములు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమాణస్.
1: ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము.
0: వన్ ఈస్ ప్రత్యక్ష ప్రమాణ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అనుమాన ప్రమాణ ఇన్ఫరెన్స్ అండ్ శబ్ద ప్రమాణ
1: కేవలము లౌకికమైన దృష్టితో మనము నిర్ణయించుకున్న ప్రమాణములే.
0: ఆల్ దీస్ ఆర్ బేస్డ్ అపాన్ ద వరల్డ్లీ ఎక్స్పీరియన్స్.
1: భగవంతుని సర్వవ్యాపి అయినటువంటి వాడు, సర్వభూతముల యందు ఉండినటువంటి వానికి ఎట్టి ప్రమాణమని నిర్ణయించగలరు?
0: Lord, who is the indweller of all living beings, can never be measured.
1: Kanukane bhagavantuni aprameyudu ani pilchutu vacharu.
0: That is why God has been described as aprameya, who
1: aprameyudu anaga etti pramanamunu kudunu chikkanatuvanti vaadu.
0: Aprameya refers to one who cannot be measured or understood by any particular.
1: Bhagavantuni goppa medha shakti kaliginatuvanti vaadu.
0: God is supreme intelligence itself.
1: Paripurna jnana swarupudu.
0: He is the very embodiment of
1: jnaname taanu.
0: Total knowledge. He is knowledge itself.
1: Anduvalane atti jnana swarupudaina bhagavantuni manuvu ani kudunu pilustu vacharu.
0: Such knowledge, the very embodiment of knowledge, who is God, has been described as manu.
1: Saga samasta jagattunu sankalpamu chetane srushtinchi poshinchi లయమము నింపచేయునటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుకనే భగవంతుడు ప్రజాపతి అని కూడా మరొక పేరుగా పిలుస్తూ వచ్చారు.
0: గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజాపతి బికాస్ హి హాస్ దట్ సుప్రీం పవర్ టు క్రియేట్, టు సస్టైన్ అండ్ టు డిజాల్వ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఇట్టి పరమాత్మని ఆత్మ అని కూడా తెలుపుతూ వచ్చారు.
0: సచ్ ఎ లార్డ్ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
1: ఆత్మ అనగా బ్రహ్మనే.
0: Atma means Brahma itself.
1: Brahma anaga sarva jeevulu enduku undatundi chaitanyame.
0: Brahma refers to consciousness which it dwells in.
1: Atma veru Brahma veru kaaneru.
0: Consciousness and Atma and Brahma are not different.
1: Kanuka atti chaitanyamu kaliginatundi yokka divyatvunne paramatma ga bhavistu vacharu.
0: Ancient ones considered consciousness as the very embodiment of the Lord.
1: ఇలాంటి బ్రహ్మతత్వమునే కూడాను మరొక ప్రదేశములందు అహం అని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఎల్స్వేర్ యాజ్ అహం.
1: అహం అనగా దేహ సంబంధమైనటువంటి అహంకారం కానేరు.
0: అహం డజంట్ రెఫర్ టు ద ఈగో అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ ఫ్రేమ్.
1: దీప్యమానమైన ప్రకాశమునే అహం అని చెప్తూ వచ్చారు.
0: ద రెస్ప్లెండెన్స్ అండ్ స్ప్లెండర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అహం.
1: అహం అనగా అంధకారమును నిర్మూలం గావించేటువంటి స్వరూపమే.
0: అహం రెఫర్స్ టు దట్ స్ప్లెండర్ అండ్ రెస్ప్లెండెన్స్ విచ్ కెన్ డిస్ట్రాయ్ డార్క్నెస్.
1: అహం అనగా సాక్షి అని కూడా మరొక అర్థం.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ అహం ఈజ్ విట్నెస్.
1: సర్వసాక్షి అయినటువంటి యొక్క పరమాత్మని అహం అని పిలుస్తూ వచ్చారు.
0: ద ఆల్ నోయింగ్ విట్నెస్ ద లార్డ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అహం.
1: గడచిన దానికి అనగా పుట్టిన దానికి, పుట్టబోవు దానికి, ఉన్నదానికి ప్రభు అయినటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్, ద ప్రజెంట్.
1: అధికాలం ఎందు కూడాను శాశ్వతంగా మార్పు చెందనటువంటి స్వరూపమును కలిగినటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ పర్మనెంట్ అండ్ హూ డజంట్ అండర్గో ఎనీ మాడిఫికేషన్ అండ్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్.
1: కనుకనే అట్టి భగవంతుని భూత భవ్య భావత్ ప్రభు అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: Such a Lord has been also described as Bhuta, Bhavya and Bhavishya.
1: Ilanti Bhagavantuni yokka swaroopamunu Bhavaha ani kudanu cheptu vacharu.
0: Such a form of the Lord has also been described as Ata.
1: Bhavaha aneetuntidi kevalamu prakashavantamainetuntidi.
0: Bhavaha refers to the splendor.
1: ఇతను ప్రకటిత స్వరూపుడే.
0: హీఈస్ ద వన్ హూ హాస్ మానిఫెస్టెడ్.
1: ప్రకాశ స్వరూపుడే.
0: హీఈస్ స్ప్లెండరస్ వన్.
1: కనుకనే ఇతనికి మహా అనుభవ, కనుకనే మహానుభావుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మహానుభవ బికాస్ ఆఫ్ ద స్ప్లెండర్.
1: మహానుభావుడు అనగా ఏదో పెద్దలందరి కూడా లోకరీతిగా మనం అనుకుంటున్నాం, ఆ మహానుభావుడు చేశాడు, ఈ మహానుభావుడు చేశాడు. మహానుభావుడు అనగా పరమాత్మకే ఈ పదం సరి అయినటువంటి యొక్క సంబంధంగా ఉంటుంటాడు.
0: ది వర్డ్ మహానుభావుడు ఈజ్ రాంగ్లీ యూజ్ టు డిస్క్రైబ్ సమ్ పీపుల్ ఇన్ ఎ వర్ల్డ్లీ సెన్స్, బట్ ట్రూలీ స్పీకింగ్ మహానుభావుడు రెఫర్స్ టు ఓన్లీ గాడ్ అండ్ టు నన్ ఎల్స్.
1: అణువునందును ఘనమునందును ఉండినటువంటి వాడినే మహానుభావుడు అంటారు.
0: ద వన్ హూ డ్వెల్స్ ఇన్ అన్ ఆటమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది మైటియస్ట్ థింగ్స్ దట్ అలోన్ కెన్ డిస్క్రైబ్.
1: అణో రణీయాన్ మహతో మహీయాన్.
0: దట్ ఈస్ వై హీ హాస్ బీన్ సెడ్ దట్ ఇన్ ది స్మాలెస్ట్ హీ ఈస్ ది స్మాలెస్ట్ and in the biggest he is bigger.
1: Mahanaga goppadi.
0: Maha refers to big thing.
1: Anu anaga chinnadi.
0: Anu refers to small atom.
1: Ee rendu endru kariginatundi vaade maha anubhavudu.
0: Therefore mahanubhava means the one who dwells
1: kanuka sarvastra undinatundi yokka divyattamunu kittidi attideni varninchutaku evariki ni veelu kaadu.
0: No one therefore can describe the all pervasive divinity in such and such terms.
1: ప్రపంచమునందు ప్రతి పదార్థమునందు సత్ చిత్ ఆనందం అనేటువంటిది అంతర్లీనమై ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ ఎంటిటీస్ సత్ చిత్ అండ్ ఆనంద ఇన్హెరెంట్ ఇన్ దెమ్.
1: ఇంకా రెండు రూపము నామం.
0: ది అదర్ టూ ఆర్ నేమ్ అండ్ ఫామ్.
1: ఈ సత్ చిత్ ఆనంద రూప నామములు యందు మొదటి మూడు కూడాను భగవంతుని యొక్క స్వరూపములి.
0: In these five, Sat, Chit, Ananda and name and form, the first three are the very characteristics.
1: Rupanamamalu nirantaramu marpu chendunavi.
0: Name and form undergo constant change.
1: Karukane marpu chendunavi prakrutamainatundi swaroopamulu.
0: All those things which change relate to the nature.
1: ఈ మార్పు చెందేటువంటి ప్రాకృత స్వరూపములు అన్ని కూడా శాశ్వతమై నిత్యమైనటువంటి యొక్క సత్య చిత్తమును ఆనందమును కూడా లీనమై ఉంటున్నవి.
0: ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్ విచ్ హావ్ నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఆల్సో సాచురేటెడ్ విత్ దీస్ త్రీ ఎంటిటీస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఈ సత్య చిత్త ఆనందమే మానవుని యొక్క నిజ స్వరూపం.
0: దిస్ ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ అండ్ బ్లిస్ సత్ చిత్ ఆనంద ఆర్ ది వెరీ
1: కానీ తన సత్య స్వరూపాన్ని విస్మరించి బాహ్యమైన అనిత్యమైన అశాశ్వతమైన మార్పు చెందినటువంటి యొక్క రూపం నామములనే తాను సత్యమని భావించి తద్వారా తన జీవితమును కొనసాగిస్తూ వస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ సచ్ పర్మనెంట్ ఎంటిటీస్ సత్ చిత్ అండ్ ఆనంద అండ్ డ్వెల్స్ ఓన్లీ ఓన్లీ ఇన్ ది నేమ్ అండ్ ఫామ్ అండ్ స్పెండ్స్ హిస్ లైఫ్ ఇన్ ఏ వేస్ట్ఫుల్ వే.
1: మొదటి సత్య చిత్త ఆనందములు మూడు కూడా ఇవి నిత్యమైనవి కనుకనే నిత్యమునకు సత్యం అని పిలుస్తూ వచ్చారు.
0: As this sat chit and ananda, existence, consciousness and bliss are permanent things, therefore they
1: have been described as two. One
0: name and one form for God is satya, truth.
1: కనుక ఈ విధముగా విచారణ కలిపినప్పుడు భగవంతుని యందు ఉండినటువంటి యొక్క సమస్త విధములైనటువంటి యొక్క విచారములను కూడా ప్రతి మానవుని పోల్చుకుని వస్తుంటున్నవి.
0: When you examine on these lines, you will conclude that every human being has all these divine qualities in him.
1: Prati manavudu kudunu bhagavat swaroopude.
0: Every human being is the very embodiment of deity.
1: Prati padartham kudunu bhagavat swaroopame.
0: Every object in the world is the very embodiment of the Lord.
1: Ee yokka bhagavat swaroopam kaanatvandi ee vishwamundu kaararadu.
0: There is nothing in the world which is not a manifest
1: harimayam vishwamantayu.
0: The entire world is God.
1: Hari vishwam ayundu samasyamu panile.
0: Do not doubt, God also is the world.
1: Harimayamu kani vastuvu paramanuvu ledu yenu parikinchinachu.
0: There is not even a particle, an atom which is not full of divinity.
1: Kondaru ledu ledu antaru.
0: Some people say he doesn't exist. No.
1: Mari kondaru unnadi unnadi antaru.
0: Some people say that it exists. It exists.
1: Inka mari kondaru unnadi ledu ani antaru.
0: Some people say exists, doesn't exist.
1: Unnadi unnadi aneetunti variki emunnado varike teliyadu.
0: People who declare that it exists exists, they do not know really what really exists.
1: Ledu ledu aneetunti variki edi ledo kudanu variki teliyadu.
0: People who are denying the existence do not know what they are denying either.
1: Unnadi ledu aneetunti variki rendu teliyadu.
0: For people who say that it exists and they deny also, they do not know.
1: Prachina kalamundidi unnadi aneetunti varini aastikulani, ledu aneetunti varini naastikulani, unnadi ledu aneetunti varini aastika naastikulani pilustu vacharu.
0: From the ancient days, people who believed in the existence of God are described as theists. Who denied the existence of God, atheists. People who had this kind of thing were called atheists.
1: Naastika aastikulaneetundi ee perlu vyathyasame kaani ఇరువురు ఒక్కరే.
0: దేర్ ఇస్ ఓన్లీ ఎ డిఫరెన్స్ ఇన్ ది నేమ్ థీస్ అండ్ ఏథీస్, బట్ బేసికలీ దే ఆర్ వన్ అండ్
1: నాస్తికులు అనగా పువ్వు మొగ్గ.
0: దిస్ ఏథీస్ మే బి డిస్క్రైబ్డ్ అండ్ కంపేర్డ్ టు ఎ బడ్,
1: ఆస్తికులు అనగా విచ్చిన పువ్వు.
0: అండ్ దోస్ బిలీవర్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ఫుల్ బ్లోన్ ఫ్లవర్.
1: కానీ విచ్చిన పువ్వు తన యొక్క సుగంధమును అనేక మందికి అందించి ఆనందపరుస్తుంది.
0: A full blown, fully blossomed flower spreads its perfume and gives joy.
1: విచ్చని మొగ్గ తమ యొక్క పరిమళాన్ని ఎవరికి అందించదు.
0: The unblossomed bud cannot spread.
1: ఈ మొగ్గ ఏనాటికైనా కూడా విచ్చిన పువ్వుగా మారవచ్చును.
0: Someday or the other, this bud is going to become.
1: లేక విచ్చక పూర్వమే రాలిపోవచ్చు.
0: Probably it may drop down before it flowers into a.
1: కనుక ఆస్తిక నాస్తికులు అనేటువంటి వారు కేవలం దివ్యత్వాన్ని జగత్తునకు అందించేటువంటి వారు ఆస్తికులని, అట్టి దివ్యత్వాన్ని జగత్తుకు అందించినటువంటి వారు నాస్తికులని చెప్తూ వచ్చారు.
0: ఏన్షియంట్ వన్స్ డిస్క్రైబ్ దోస్ పీపుల్ హూ గివ్ ది జాయ్ ఆఫ్ ద లార్డ్ యాజ్ హీస్ అండ్ పీపుల్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ ఇట్ యాజ్ ఏథీస్.
1: ఇప్పుడు ఈ టంబ్లర్ ఈ టేబుల్ పైన ఉన్నది.
0: హియర్ ఇస్ ఎ టంబ్లర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
1: ఈ టంబ్లర్ ను చూసినటువంటి వారు ఇది టంబ్లర్ ఈ టేబుల్ పైన ఉన్నది అని నిర్ణయంగా చెప్పగలరు.
0: దోస్ పీపుల్ హూ హావ్ సీన్ ద టంబ్లర్ ఆన్ ద టేబుల్ ఫార్మలీ సే ది టంబ్లర్ ఈజ్ ఆన్ ద టేబుల్.
1: ఇంకా చూడనటువంటి వారు ఈ టంబ్లర్ ఇక్కడ లేదు అని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ హావ్ నాట్ సీన్ ద టంబ్లర్ దే మే సే ద టంబ్లర్ ఇస్ నాట్
1: దేర్. వాడు కూడా పూర్వం టంబ్లర్ చూచి ఉండాలి.
0: దోస్ పీపుల్ హూ డినై ది టంబ్లర్ దేర్ ఆల్సో వుడ్ హావ్ సీన్ ది టంబ్లర్, అదర్వైజ్ హౌ కెన్ దే డినై.
1: ఉన్నది అని చెప్పేటువంటి వారు టంబ్లర్ ముందుగా చూచి ఉండాలి.
0: పీపుల్ హూ అసర్ట్ దట్ ది టంబ్లర్ ఇస్ దేర్ మస్ట్ హావ్ సీన్ టంబ్లర్ ఎర్లియర్.
1: చూడనటువంటి వాడు ఉన్నది లేదు అని చెప్పడానికి అధికారం లేదు.
0: వితౌట్ సీయింగ్ ఆర్ నోయింగ్ ద టంబ్లర్ దే కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ టంబ్లర్.
1: ఇరువురు కూడా టంబ్లర్ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి వారే.
0: బోత్ ఆఫ్ దెమ్ హావ్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్.
1: అదేవిధంగా భగవంతుడు లేడు లేడు అంటే ఏనాడో వాడు భగవంతుడు చూచి ఉండేటట్టే అయినప్పుడే ఇది లేదు అని చెప్పడానికి వీలవుతుంది.
0: వెన్ పీపుల్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అండర్స్టాండ్ దట్ దే నో దట్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ గాడ్, they cannot declare.
1: నిజంగా భగవంతుని తాను చూడకపోతే లేదు అని దేని లేదని చెప్పగలడు.
0: If they have not seen God at all, whom do they deny? How can they deny?
1: లేదని చెప్పేటువంటి దానికి పూర్వం కూడా నువ్వు భగవంతుని ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తింప చేస్తున్నాడు.
0: Even before he denies, he asserts that there is some entity called God.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని మాయా అనేటువంటిది మరుగుపరుస్తూ వస్తుండాలి.
0: ఇట్ ఈస్ ది ఇల్యూజన్ విచ్ హైడ్స్ డివినిటీ ఇన్ మ్యాన్.
1: మాయా అనగా కేవలం ఒక భ్రమనే.
0: దిస్ ఇల్యూజన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఇట్ ఇస్ అ డెల్యూజన్.
1: ఇక్కడ పాము కాదు ఇది త్రాడు అని చెప్పేటప్పుడు కూడాను పామును ఎప్పుడో చూసినప్పుడు త్రాడును చూసినప్పుడే ఇది పాము కాదు త్రాడు అని చెప్పగలడు.
0: వెన్ వన్ డిస్క్రైబ్స్ దిస్ యాజ్ నాట్ ఎ స్నేక్ బట్ ఓన్లీ ఎ రో.
1: త్రాడు కాదు పాము అని చెప్పాలంటే త్రాటిని పాముని రెండు కూడా చూచి ఉండాలి.
0: అనదర్ పర్సన్ హూ సేస్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎ స్నేక్ ఆర్ ఇట్ నాట్ ఎ రోప్
1: చూసినటువంటి వాడే ఇది పాము కాదు త్రాడని త్రాడు కాదు పాముని రెండు చెప్పడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వన్ హూ హాస్ సీన్ బోత్ స్నేక్ అండ్ ద రోప్ ఎదర్ కెన్ అసర్ట్ ఆర్ డినై వెదర్ ఇట్ ఈస్ ఎ స్నేక్ ఆర్ ఎ రోప్.
1: అయితే పామును చూసి త్రాడని త్రాడును చూసి పామని చెప్పటము కేవలం అక్కడే ఒక మాయ ఆవరిస్తుంది.
0: ఇట్ ఈస్ ది ఎమర్జెన్స్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ విచ్ మేక్స్ ఎ పర్సన్
1: ప్రకాశవంతమైన సమయమునందు తాడును చూచి పాముని ఎవరు చెప్పరు.
0: వేర్ దేర్ ఇస్ ఫుల్ లైట్ నో వన్ కెన్ మిస్టేక్ ఎ రోప్.
1: ప్రకాశము లేక కొంచెం మబ్బుగా ఉండినటువంటి సమయం నుండి ఇది పాము ఏమో అని భయపడుతున్నాడు.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ డార్క్నెస్ ఎ పర్సన్ ఇస్ ఫేస్డ్ విత్ ది డౌట్ వెదర్
1: తిరిగి ఒక లైట్ తెచ్చి వేసినప్పుడు ఇది పాము కాదు త్రాడు అని నిర్ణయం చేసుకుంటున్నాడు.
0: వెన్ యు పుట్ లైట్ ఆన్ దాట్ యు డిసైడ్ ఇట్ ఇస్ నాట్ ఎ స్నేక్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ రోప్.
1: అనగా జ్ఞానవంతుడు జ్ఞానము కలిగినటువంటి వాడు పామును పాముగా త్రాడును త్రాడుగా నిర్ణయం చేస్తున్నాడు.
0: ఏ నాలెడ్జబుల్ పర్సన్ ఐడెంటిఫైస్ రోప్ యాజ్ రోప్ స్నేక్ యాజ్ స్నేక్.
1: జ్ఞానము లేనటువంటి వాడు పామును చూచి త్రాడని త్రాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
0: ఏ ఇగ్నోరెంట్ వన్ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ స్నేక్ యాజ్ రోప్ అండ్ రోప్ యాజ్ స్నేక్.
1: ఈ జ్ఞానమే భగవంతుని యొక్క స్వరూపం.
0: And that wisdom or that knowledge is the very embodiment of
1: ee divyamainaatundi bhavamu manavuni yandu aavirbhavinchinappude idi satyamunu satyamuga gurtinchagaladu.
0: Only when man enjoys that kind of knowledge
1: jagatlo asatyam aneetundi ekkada kudanu ledu.
0: There is nothing like untruth in this world at all.
1: Satyam yokka abhavame satyam asatyam.
0: Untruth is only lack of truth.
1: Idi okka bhrama maatrame.
0: It is only a delusion.
1: Kanaka sarvatra nindinatundi సర్వత్రా ఉండినటువంటిది సర్వత్రా చరించేటువంటిది సర్వ జీవులు ఎందుకు భ్రమించేటువంటిది సర్వం కూడాను బ్రహ్మమే.
0: దట్ ఎంటిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ విచ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విచ్ గివ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ బ్రహ్మ.
1: అయితే మానవుని యొక్క దృష్టి ఒక సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేత ఇది అనేకత్వంగా గోచరిస్తూ ఉండాలి.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది నారోనెస్ ఆఫ్ మ్యాన్స్ విజన్ ఇట్ లుక్స్ ఇన్ మల్టిపుల్ యాజ్ మల్టిపుల్.
1: ప్రపంచంలో కనిపించేటువంటి భేదములన్నీను అభేద వస్తువు యొక్క అభ్యాప్తములే.
0: ఆల్ ద డిఫరెన్సెస్ విచ్ యూ కెన్ సీ ఇన్ ద వరల్డ్ ఆర్ బేసికలీ దెర్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
1: ఫలము కావాలని ఆశించేటువంటి వ్యక్తి
0: ఎ పర్సన్ హూ ఆస్పైర్
1: సంకుచిత హృదయుడైనప్పుడు కేవలం ఫలపుష్పాలు మాత్రమే దృష్టిలో ఉంచుకుంటాడు.
0: When he has a narrow vision, he can only just see either a flower or a bud.
1: కాని విశాల భావం కలిగినటువంటి వ్యక్తి చెట్టును కొమ్మలను ఆకులను బెరడును వేర్లను అన్నిటి లక్ష్యం నందించుకుని పోషిస్తాడు.
0: But a broad minded one knows that he has to foster the tree, keeping the roots, the trunk, the twigs, the branches, the flowers, the fruit, then only
1: he కనుక ఫలమును ఆశించేటువంటి వ్యక్తి చెట్టును చెట్టు కొమ్మలను చెట్టు ఆకులను చెట్టు బెరడును అన్నిటినీ కూడా పోషించాలి.
0: దేర్ఫోర్ ఇఫ్ ఎ పర్సన్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఎ ఫ్రూట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ హిమ్ టు ఫాస్టర్ ద ఎంటైర్ ట్రీ విత్ ఆల్ ఇట్స్
1: అక్కడనే జ్ఞానం అనేటువంటి ఫలమును మనం పొందాలనుకున్నప్పుడు
0: సిమిలర్లీ వి వాంట్ టు గెట్ ది ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్
1: దేహం అనే వృక్షమును
0: యు షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది బాడీ
1: అనే కొమ్మలను
0: the branches of senses
1: bhavamulane aakulanu
0: the feelings of leaves
1: sariyaina reetiga manam poshinchukovali.
0: We have to foster all these things in a proper way.
1: Ivi sariyaina markamunandu unchukone nimittamai
0: in order to foster these things properly,
1: nava vidhamulainatuvanti bhaktulanu kodanu manam alavarchukuntunnam.
0: Nine types of devotion have been
1: described.

0: ఈ నవవిధ మార్గములు కూడాను మనము సక్రమమైన మార్గములో అనుసరించినప్పుడే ఈ జ్ఞానం అనే ఫలాన్ని మనము పొందేటువంటి అర్హులమవుతాం.
1: ఓన్లీ వెన్ వి ఫాలో దీస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ లిసనింగ్ టు ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ అంటిల్ వి ఆఫర్ అవర్ సెల్ఫ్ ఎంటైర్లీ అండ్ సరెండర్ టు ద లార్డ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ 9 టైప్స్ ఆఫ్
0: డివోషన్ అంటే ఈ కర్మలన్నీ కూడా నువ్వు చేసేటువంటి యొక్క పని ఏమిటి?
1: Only when we follow we can get the wisdom, the fruit of wisdom.
0: చిత్త శుద్ధయ కర్మః. ఈ సమస్త కర్మలు కూడా చిత్త శుద్ధిని గావిస్తున్నాయి.
1: Man has to perform action to purify his heart.
0: చిత్త శుద్ధి వల్ల జ్ఞాన సిద్ధి లభ్యమవుతుంది.
1: Once you purify your heart you get the fruit of
0: జ్ఞాన సిద్ధి వల్ల జ్ఞానాదేవత కైవల్యం. అదే నిజమైన స్వరూపాన్ని మనం పొందగలము.
1: Once you get the fruit of knowledge
0: కైవల్యమని కైలాసమని కాని స్వర్గమని కాని నరకమని కాని ప్రత్యేకమైన ఒక ప్రదేశం నందు లేవు.
1: There is nothing like a place associated with a heaven, a hell.
0: పాపమనగ వేరు పరదేశమున్ లేదు తాను చేయు పనుల తగిలియును.
1: There is nothing like sin found in some other country. It is associated with the deeds which you perform.
0: దేవుడనగ వేరు దేశమందున లేదు తాను చేయు పనుల తగిలియును.
1: Similarly, God does not dwell in some distant country. It is associated with the deeds.
0: పాపము కాని పుణ్యము కాని మన కర్మల లోపలే ఇమిడి ఉంటున్నవి.
1: Sin or virtue are inherent in the deeds.
0: సర్వ కర్మ భగవత్ప్రీత్యార్థంగా మనం భావించి ఆచరించినప్పుడు ఈ సర్వ కర్మలు కూడాను పవిత్రంగానే రూపొందుతాయి.
1: But once you perform every deed as an offering to the Lord, they get sanctified and sacred.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: అందరి ఎందుకు ఈ దివ్యమైన ఆత్మ ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ that this divine atma dwells in every human being.
0: Atma naga brahmane, meerandaru brahma swarupule.
1: Atma means brahma, you are all
0: brahma naga chaitanyame brahma.
1: Brahma refers to consciousness itself.
0: Chaitanyam lenatvanti yokka tattvam jagatlo kanaradu.
1: There is no object which does not have consciousness in the world.
0: Kanuka atti chaitanyame daivatvaranga manam bhavinchi
1: who should recognize
0: nirantaramu lakshyamunu unchukoni
1: as the divinity and always keep this in our view.
0: Paramarthika drishtito
1: with a divine
0: prakrutamaina jeevitanni manam anusarinchali.
1: We should follow the worldly life keeping the divine vision.
0: Ilanti jagattuna kante kuda nu srishtikarta okkade.
1: For the entire creation there is only one creator.
0: Atane brahma tattvamu ani.
1: That is the principle.
0: Aa chaitanyame aneka roopamulaga roopanduto vastunnayi.
1: The same principle of Brahma manifests itself in these forms.
0: ఈ బ్రహ్మతత్వమే హృదయ కమలము అని.
1: This principle of Brahma is also
0: శృతులన్నీ కూడా హృదయాన్ని ఆత్మ అని పిలుస్తూ వచ్చినారు.
1: All the scriptures have described this as ఆత్మ.
0: సమస్త సృష్టికి కూడాను మూలాధారమైనటువంటి పద్మము నాభియందు ఉంచుకున్నటువంటి వాడు కనుకనే భగవంతునికి పద్మనాభుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: The name పద్మనాభుడు has been given to the Lord because the entire creation has emanated from his navel.
0: Kanuka bhagavantuni yokka tattvanni ittidi attidi ani ninnayinchetundi adhikaram evvariki ni ledu.
1: No one therefore has any authority to prescribe and describe in specific terms God.
0: Kevalam oka bhrantini pondinatundi vyaktulu maatrame deeni idi kaadu idi avunu ane ninnayistu vastunnaru.
1: Only ignorant people go on just telling that God is this and God is
0: భ్రాంతికి లోనైనటువంటి మానవుడు బ్రహ్మను కానలాడు.
1: పర్సన్ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ డెల్యూజన్ కెనాట్ డిస్క్రైబ్
0: బ్రహ్మ ఉండినంత వరకు బ్రహ్మ చేరదు.
1: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ గాడ్ ఇన్ హిమ్
0: బ్రహ్మ ఉండినంత వరకు బ్రహ్మము అర్థం కాదు.
1: ఇఫ్ వన్ ఈజ్ అండర్ ది స్పెల్ ఆఫ్ ఇల్యూజన్ వన్ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: మేక్ ఇల్యూజన్ డిస్టెంట్ ఫ్రమ్ యూ యు కెన్ రికగ్నైజ్ బ్రహ్మ.
0: ఈ భ్రమనే ఒక మాయ.
1: This illusion is the maya.
0: ఈ మాయా కేవలం నిన్న నేడు మనలో ప్రవేశించినటువంటిది కాదు.
1: This illusion is not the one which has entered and possessed
0: అనేక జన్మల నుండి కూడాను ఈ యొక్క భ్రాంతి అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని మానవుడు జీవిస్తూ వస్తున్నాడు.
1: Birth after birth, man is living a life.
0: ఈ మాయ కూడాను అవసరమే.
1: This illusion also is required.
0: Maya lekunda manavudu undadaniki veelu kaadu.
1: Man cannot live without this illusion also.
0: Maya ne manas.
1: And what is this illusion? That is the mind.
0: Manasu vallane manishi ani maaripoyadu.
1: Man gets the name man because
0: manasu leni vaadu manishi kaadu.
1: Man cannot be called man without mind.
0: Kanuka ee manasu yokka tattvanni మనం గుర్తించినప్పుడే ఇది మాధవత్వం అనేది అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ ప్రాపర్లీ వీ కెన్ అండర్స్టాండ్ ప్రిన్సిపల్.
0: మోక్షములకు మనసే మూల కారణమని కూడా వేదాంతము ప్రకటన చేస్తూ వచ్చింది.
1: ది వేదాంత హాస్ డిక్లర్డ్ ఫర్ బాండేజ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ లిబరేషన్ ఇట్ ఇస్ ద మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనసును మనం ఎటు త్రిప్పుదమో ఆ యొక్క గమ్యాన్ని చేరిపోతుంది.
1: ఇట్ ఈస్ ది టర్నింగ్ ఆఫ్ ద మైండ్ విచ్ డిసైడ్స్ ది గోల్.
0: నేను అప్పుడప్పుడు మా పిల్లలకు చెప్తుంటాను.
1: Number of times I'll be telling my children,
0: బీగం ఉంటుండాలి.
1: Here is a lock.
0: ఈ యొక్క తలుపుకు బీగం వేసి పెట్టాడు.
1: The door is locked.
0: దాన్ని తెరవడానికి ఒక కీ ఉంటుంది.
1: There is a key to open the lock.
0: కానీ ఆ యొక్క బీగం లోపల ఈ యొక్క తాళం చెవిని పెట్టి కుడి ప్రక్కన త్రిప్పినప్పుడు అది తెరుచుకుంటుంది. ఎడమ ప్రక్కన త్రిప్పినప్పుడు అది మూసుకుంటుంది.
1: Turn the key to the left. It closes.
0: తెరుచుకోవడానికి మూసుకోవడానికి ఒకే కీనే.
1: For opening the lock and for closing,
0: okay, lock.
1: There is only one key and one lock.
0: దీనికి రెండు లేవు.
1: There are no two entries.
0: అదే రీతిగా మన హృదయమే ఒక బీగము.
1: The same way our heart,
0: మన మనసే దీనికి తాళం చెవి.
1: Our mind is the key.
0: ఈ మనసును హృదయంలో పెట్టి దైవం వైపును తిప్పితే డిటాచ్మెంట్, ప్రపంచం వైపును తిప్పితే అటాచ్మెంట్. ఇవే బంధమోక్షములకు మూల కారణం.
1: Putting the key of mind into the heart and turning towards God, you get detached. Turn towards the world, you get attached.
0: Kanuka mana manasunu pavitramaina dantlo pravesha pettinappudu manam eppudu kuda detachment gaane freega aanandanga swatantranga swechhega jeevistam.
1: Therefore turn your mind towards good things, you will always be free, happy, joyous.
0: అట్టి తత్వం ఉండినటువంటి వాడు నిరంతరము ఆనందమే అనుభవిస్తుంటాడు.
1: సచ్ ఎ పర్సన్ విల్ ఆల్వేస్ ఎంజాయ్ బ్లిస్.
0: ఆనందమే వారి యొక్క స్వరూపం అయిపోతుంది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ వుడ్ బి.
0: తెల్లవారు నేను క్రిందికి వచ్చేటప్పటికి మా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే అన్నారు. ఐ ఆమ్ ఆల్వేస్ హ్యాపీ. నేను ఎప్పుడు ఆనందంగానే ఉన్నారు. హ్యాపీ లేని మీరే ఆనందించండి అన్న.
1: దిస్ మార్నింగ్ వెన్ ఐ కేమ్ డౌన్ మై బాయ్స్ విష్ మీ హ్యాపీ బర్త్డే. I told them, I am always happy.
0: ప్రతి మానవుడు కూడాను తన యొక్క తత్వము దివ్యత్వంగా భావించి ఆ దివ్యత్వంగా అనుసరించి దివ్యత్వంతో మనము అనుభవించినప్పుడే అందరూ ఆనందమయులుగానే ఉంటారు.
1: Therefore, when every human being thinks in a divine way, lives in a divine way, he will always be divine
0: and delighted. ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక ప్రదేశము లేదు. దైవత్వం అనేది ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: Divinity is not found in a specific place as such. It is not a specific entity either.
0: Itti sarvavyapakamainatunti sarvajeevulu yendu undinatunti sarvaatmayainatunti sarvashaktimayamainatunti ee divyattamu taane aneetunti okka vishayanni manam gurtinchali.
1: It is necessary for us to recognize that this all-knowing principle, all-powerful principle, all-dwelling principle is we ourselves.
0: సూక్ష్మమైనటువంటి వస్తువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు.
1: ది సట్లెస్ట్ ఇన్ ద సటిల్ అండ్ ద గ్రాసెస్ట్ ఇన్ ద గ్రాస్.
0: అంతటను నిండి ఉన్నట్టి ఆత్మవే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ
0: బ్రహ్మని ఆత్మ అనేటువంటి సత్యానికి రావాలి.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ఆత్మ అండ్ దిస్ ఆత్మ ఇస్ బ్రహ్మ. వి షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: హి ఇస్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ బర్త్ ఆర్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: హి డస్ నాట్ హ్యావ్ బిగినింగ్ ఎండ్ ఆర్ మిడిల్ అట్ ఆల్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హి ఇస్ నైదర్ బోర్న్, హి డజంట్ హ్యావ్ ఎన్ ఎండ్, నార్ డస్ హి క్రియేట్ ఎనీవన్, నాట్ నార్ కెన్ హి బి కిల్డ్.
0: సర్వదా ఉండున్నటువంటి సత్యమే భగవంతుడు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ which exists always and everywhere.
0: మార్పు చెందినవన్నీ ఇప్పుడు ఈ దేహములే.
1: ఆల్ ది చేంజింగ్ థింగ్స్ ఆర్ ఓన్లీ ది ఫిజికల్ బాడీ.
0: మార్పు చెందేటువంటి దేహమును ఆధారంగా తీసుకుని
1: బేసింగ్ ఆన్ ది చేంజింగ్ బాడీ
0: మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద చేంజ్లెస్ డివైన్ ఎంటిటీ.
0: అనేకత్వం అంతా ఇప్పుడు ఏకత్వం ఆధారపడి ఉంటుంది.
1: ద ఎంటైర్ మల్టిప్లిసిటీ ఈస్ బేస్డ్ అపాన్ సింగల్.
0: విప్రుడు ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినా అనేక మంది అనేక రూపములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: దెర్ ఈస్ ఓన్లీ వన్ ఎంటిటీ బట్ డిఫరెంట్ పీపుల్ డిస్క్రైబ్ ద సేమ్ థింగ్ ఇన్ దెర్ ఓన్ వే ఇన్ డిఫరెంట్ వేస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: పరమాత్మని యొక్క తత్వం అనేటువంటి దాన్ని ఏ విధంగా కూడా మనం విచారించినప్పటికీ సర్వత్రా ఉండినటువంటి యొక్క చైతన్యం అనేటువంటి దాన్ని మనం మరువరాలి.
1: ఇన్ వాట్ ఎవర్ వే యూ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ రికగ్నైజ్ దట్ హీఈస్ ఆల్ పర్వేసివ్ అండ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్.
0: కేవలం భౌతికమైనటువంటి విద్యలను కాని, భౌతికమైన అధికారములు కాని, భౌతికమైన భోగభాగ్యములు కాని ఆధారం చేసుకుని ఎంతకాలం మనం ఇక్కడ ఉండగలం?
1: ఫర్ హౌ లాంగ్ కెన్ వీ గో ఆన్ లివింగ్ బేసింగ్ అవర్ ఓన్ లైఫ్ ఆన్ దిస్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
0: అనుభవించే దేహం కూడా మార్పు చెందినదే.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ బాడీ త్రూ విచ్ యు ఎంజాయ్
0: వస్తువులు మార్పు చెందే దేహానికి మార్పు చెందినటువంటి ఆనందాన్ని ఎట్లా అందించగలం?
1: హౌ కెన్ దిస్ చేంజింగ్ బాడీస్ గివ్ యు పర్మనెంట్ జాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ?
0: మార్పు చెందినటువంటి యొక్క ఆత్మతత్వమే నీకు మార్పు చెందని ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది చేంజ్లెస్ ప్రిన్సిపల్ ఆఫ్ డిలైట్ అండ్ డివైన్
0: అట్లనే
1: గివ్ యూ దిస్ దట్
0: భౌతిక జీవితాన్ని మనం వదలరాదు.
1: దట్ డజంట్ మీన్ దట్ వి షుడ్ గివ్ అప్ ద ఫిజికల్ లైఫ్.
0: ఇది కేవలము జీవనోపాధి నిమిత్తమై మనం జీవిత పరమాత్మను లక్ష్యం నుంచుకుని జీవించడానికి ప్రయత్నించడమే ఇది మోక్ష మార్గము అని.
1: We should live the worldly life, keeping always in our view the ultimate goal of our life.
0: Manamu chese prati karma kudunu bhagavat karma lagane bhavinchali.
1: Everything that we do must be considered as an act for
0: devo devalayam prakto jivo devastanatana. Ee deham aneetundi jeevunaku devunaku devalayam.
1: This physical body is the temple of God.
0: Aithe ee devalayam edo okka pradeshamundu undeetundi kaadu.
1: But this temple is not
0: ఇది కదిలే దేవాలయము.
1: This temple is a moving temple.
0: ఇది ఎక్కడ కదిలితే అక్కడంతా దేవుడు వెళ్తున్నాడు.
1: Wherever this temple goes, the indwelling Lord
0: also goes. దేవాలయం ఉండనే ఉండదు.
1: There cannot be a temple without
0: అది బాహ్య దేవాలయం అంటారు, దేవాలయం చెప్పరు.
1: They will not describe as temple at all.
0: ఆ బాహ్య దేవాలయం ఎప్పుడు ఈ జీవుడు అనేటువంటి వాడు దేహమును వశించినప్పుడే అప్పుడు శవంగా ఉండినటువంటి దేవాలయమే బాహ్య దేవాలయం.
1: Only when this God leaves this physical body, when it becomes
0: kali, ee naati manavulu shivamuga undi kudanu shavamuga maaripothunnaru.
1: But today's man is really the embodiment of auspiciousness, but he is
0: kevalam swarthamu swaprayojanam nimittamai jeevitanni ankitam chestunnaru.
1: Man is wasting and dedicating his life for selfishness,
0: swartharahitamaina karmalalo praveshinchi
1: enter into activity which is
0: పరాత్మైనటువంటి యొక్క దివ్యత్వాన్ని దృష్టి అందించుకొని
1: keep always in view the Lord, the supreme Lord.
0: దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: Try to understand divinity in that way.
0: కనుక దైవం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకంగా లేదని, ఆ దైవం మనయందే ఉంటున్నాడని, మనమే దైవ స్వరూపం అని ఈ సత్యం యొక్క స్థితిని గుర్తించుకునేటువంటి స్థాయికి చేరాలి.
1: We should reach a state of truth wherein God is not confined to one place. God is within us. In fact, we are the God. This truth must be established firmly.
0: మనము సరియైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: In the very first instance,
0: ఈ కర్మలకు సరియైన భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should do good and have good feelings.
0: సంకల్పములు మంచివైనప్పుడే మన జీవిత ఫలము మంచిదిగా ఉంటుంది.
1: If our thoughts are good, the fruits of our thoughts will be good.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: సంకల్పములు కాని దురాలోచనలు కాని మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వక సత్సంకల్పాలను సదాలోచనలు మనం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ నాట్ టు గివ్ రూమ్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఐడియాస్ అట్ ఆల్, అండ్ ఆల్వేస్ బి ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్.
0: దైవ కార్యములు మన కాలమును అమితంగా మనం ఉపయోగించుకోవాలి.
1: వి షుడ్ యూజ్ మాక్సిమం టైం ఫర్ ది డీడ్స్ ఫర్
0: కానీ ఇట్టి దానికి మానవుడు ఏమాత్రం కూడా ఉత్సాహ ప్రోత్సాహములు అందించడం లేదు.
1: మ్యాన్ డజంట్ సీమ్ టు హావ్ ఎనీ ఎంథూసియాజం ఫర్ సచ్ డివైన్
0: దినములకు 24 గంటలు ఉంటున్నాయి.
1: ఎవ్రీ డే కన్సిస్ట్ ఆఫ్ 23
0: గంటల 55 నిమిషాలంతా కూడా స్వార్థములకు ఉపయోగించుకుని కించిత్తైనా కూడా ఒక సుఖమును గాని శాంతిని గాని పొందలేకపోతున్నాడు.
1: యూజింగ్ 23 hours and 55 minutes ఫర్ సెల్ఫిష్నెస్ హీఈస్ నాట్ ఎబుల్ టు ఎంజాయ్.
0: 5 నిమిషముల లోపల తెల్లవారి 1 నిమిషము, మధ్యాహ్నం 1 నిమిషము, రాత్రి 3 నిమిషములు, ఈ 5 నిమిషం లోపలే ఇంత ఫలితము కావాలని ఆశిస్తున్నాడు.
1: Only using 1 minute in the morning and 1 minute in the afternoon and a few minutes in the night, he wants to aspire to have
0: ఒక్కటూరి నమస్కారం చేసినంత మాత్రమున ఫలం లభించదు.
1: ఫర్ మియర్లీ ఆఫరింగ్ వన్.
0: ఆ నమస్కారం కూడాను పవిత్రమైన భావంతో నమస్కారం చేయకపోయినా పర్వాలేదు, ఫలితం లభిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యు డు నాట్ ఆఫర్ నమస్కార్,
0: ఈ నమస్కారం యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ నమస్కార్ ఆల్సో షుడ్ బి అండర్స్టూడ్.
0: ఈ నమస్కారం అనగా ఏమిటి? ఈ ఐదు వేళ్లు రెండింటిని చేర్చి 10 వేళ్లు ఏకం చేయాలి.
1: వెన్ యూ ఆఫర్ నమస్కార్, యు బ్రింగ్ 5 ఫింగర్స్ ఆఫ్ వన్ హ్యాండ్.
0: ఐదు కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు ఏకంగా చేర్చినప్పుడే ఇది అనేకత్వమైన ఏకత్వంలోనే భగవంత్ అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది.
1: దట్ మీన్స్ బ్రింగింగ్ టుగెదర్ ద 10 సెన్స్ ఆర్గన్స్, 5 ఇన్నర్ అండ్ 5 ఔటర్.
0: ఇటు భావములు మనం ఏకం చేయక వేళ్లను మాత్రమే ఏకం చేస్తున్నాం.
1: We are not unifying our feelings and offering them to the Lord.
0: నమస్కారం నందు కూడాను ఒక వినయ విధేయతతో సరైనటువంటి యొక్క విచక్షణ భావంతో చేయాలి.
1: Even while offering namaskar, it must be full of humility. ఇంకా
0: కొంతమంది గుంటూరు విజయవాడ ఈ వైపునికి వెళ్తే నమస్కారం అండి ఏమిటో అని ఇవి కూడా పూర్తి చేరవు. ఆ నమస్కారం లోపలే ఒక వ్యక్తంగా కనిపిస్తుంటాయి.
1: In certain areas like Guntur and such other places, the offering namaskar looks like as if they are threatening us.
0: ఆ నమస్కారం కూడా కొట్టేవారు నమస్కారం అండి కొట్టేటువంటిగా వస్తుంటాయి. ఇలాంటి పదములు, ఇలాంటి భావములు, ఇలాంటి ప్రవర్తనతో మనం నమస్కారం చేసి ప్రయోజనమేమిటి?
1: When the word namaskar is uttered, it looks as though that he is going to beat you, and with such deeds and such gestures,
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క దురాచారంగా ప్రవర్తిస్తూ ఉంటుందని.
1: And it, in a way, it becomes a very wrong thing to do.
0: హృదయ భావం చేత,
1: విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్,
0: మానసిక సంతృప్తి చేత,
1: విత్ ఎ ఫుల్ మైండ్,
0: చిత్తశుద్ధిగా నమస్కారం చేయాలి.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్,
0: సర్వయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడు పరమాత్ముడు అతనికి నేను నమస్కరిస్తున్నాను, చేసే నమస్కారము పరమాత్ముడే, అందుకునే నమస్కారము పరమాత్ముడే.
1: రికగ్నైజింగ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హ్యూమన్ హార్ట్, ద వన్ హూ ఆఫర్స్ నమస్కార్ ఇస్ గాడ్, ద వన్ హూ రిసీవ్స్ నమస్కార్ ఇస్ గాడ్.
0: దుర్భాషలు ఆడినారా అప్పుడు కూడా నీవు నమస్కారం చేసుకుని ఈ పరమాత్ముని ఆ రూపంలో ఆ పరమాత్ముడు దుర్భాషలు ఆడుతున్నాడు అనేటువంటి ఏకత్వాన్ని భావించు, ఎంత పవిత్రంగా సమత్వం ఏర్పడుతుంది.
1: ఈవెన్ వెన్ సమ్వన్ క్రిటిసైజెస్ అండ్ కండెమ్స్ యూ, ఆఫర్ నమస్కార్ అండ్ సే గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫోరం ఈస్ ట్రైంగ్ టు కరెక్ట్ గాడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫోరం అండ్ ఆఫర్ నమస్కార్, హౌ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: ఏది ఇచ్చినా అది పరమాత్మని ప్రసాదమే.
1: Whatever you get must be considered as a gift of God.
0: చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే అట్ వాట్ టైమ్ వాట్ విల్ కమ్ టు యూ.
0: కనుక సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి రీతికి మనము విశ్వసించాలి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: దీనికి సేవలలో పాల్గొనండి.
1: ఎంటర్ ఇన్ టు సర్వీస్ యాక్ట్,
0: భగవత్ కార్యంలో మీరు అమితంగా కాలమును అంకితం చేయండి.
1: అండర్ టేక్ అండ్ స్పెండ్ మాక్సిమం టైమ్ ఇన్ ది
0: నిరంతరమైనటువంటి యొక్క దీనిలో మనం ప్రవేశించి కాలంలో వ్యర్థం గావించకండి.
1: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ యూజ్లెస్ ఎంప్టీ థింగ్స్.
0: భగవత్ నామం కూడాను అత్యవసరమే.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: నామస్మరణ చేయొచ్చు,
1: సింగింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్,
0: కర్మలు ఆచరిస్తూ,
1: విత్ హ్యాండ్స్ పర్ఫార్మ్,
0: ఈ ఆనందాన్ని మనం గ్రోరాలి.
1: ఎంజాయ్ ది బ్లిస్ త్రూ యువర్ హార్ట్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రికరణ శుద్ధి.
1: Bringing about these three and unifying them is Trikarana Shuddhi.
2: Bhajan bina sukha shanti nahi, Hari